శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తుశకం 2026 సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇంతవరకు భక్తిరంజని భక్తిగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. శ్రోతలు, ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం. డాక్టర్ డిఆర్వి దినకర్.
1: దేశీయులారా, సహమానవులారా, మీకు శుభము కలుగునుగాక. ఆదిలో దేవుడు మానవుని కలుగుచేసినప్పుడు మనిషి యొక్క శరీరములో ఒక గొప్ప మరను అమర్చియున్నాడు. ఆ మర ఏమిటో చెప్పగలరా? ఆ మర మీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నది. మన శరీరమునకు దేవుడు కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు అమర్చినప్పుడు ఆ మర కూడా అమర్చియున్నాడు. ఆ మర అందరికీ తెలిసిన మరయే గాని ఈ సమయమున దాని పేరు జ్ఞాపకమునకు రాకపోయిననూ పర్వాలేదు. ఆలోచించండి, దేవుడు మనిషిలో పెట్టిన మరకు కూడా గట్టి స్వరమున్నది, గాని అది మనకు వినబడదు. దగ్గరున్నవారికి కూడా వినబడదు, గాని ఆ మనిషికే వినబడును. దేవుడు మనిషిలో పెట్టిన మర గట్టిది, గాని దాని స్వరము ఎవరికీ వినబడదు. దేవుడు మనిషిలో పెట్టిన మర కూడా బోధ చేసే మర. మనము పుట్టినప్పటి నుండి ఆ మర నీలోనూ నాలోనూ, ఇక్కడున్నవారిలోనూ అక్కడున్నవారిలోనూ ఎక్కడున్నవారిలోనైనా ఉన్నది. ఆ మర పేరు ఏమిటో ఇప్పుడైనా చెప్పగలరా? మనిషిలోనున్న ఆ మరకు రెండు ఉద్యోగములున్నవి. మొదటి ఉద్యోగము, ఇది మంచి పని గనుక చేయుము అని చెప్పు ఉద్యోగము. రెండవ ఉద్యోగము, ఇది మంచి పని కాదు గనుక చేయవద్దు అని చెప్పు ఉద్యోగము. ఈ రెండు ఉద్యోగములు మహా గొప్ప ఉద్యోగములు. ఈ లోకములో మనిషి బ్రతుకు దినములన్నిటిలో మనిషి తెలుసుకోవలసినవి ఈ రెండు విషయములే గదా, మంచి చెడుగు, చెడుగు మంచి. ఏవి చెడుగో తెలిసిన ఎడల మనిషి వాటిని మానివేయవచ్చును, అప్పుడు కీడు కలుగదు. ఏది మంచియో తెలిసిన ఎడల ఆ మంచిని చేయవచ్చును, అప్పుడు మేలు కలుగును. కీడు కలుగకపోవుటయు మేలు కలుగుటయు ఈ రెండు విషయములను దేవుడు మనలో పెట్టిన ఆ మర చెప్పును. ఈ రెండు ఉద్యోగములు ఆ మర చేయును. ఓహో, దేవుడెంత ఉపకారి! మనలో మంచి చెడ్డలు చెప్పించు మరను పెట్టినాడు. దేవుడు మనలో ఆ మరను అమర్చకపోయిన ఎడల మనము మంచి చెడ్డలు తెలుసుకొనకపోవుదుము. మంచి చెడులు తెలుసుకొనకపోయిన ఎడల మనము ఎలాగు నడుచుకొనగలము, ఎలాగు బ్రతుకగలము, ఎలాగు వర్ధిల్లగలము? మంచిదారి ఏదైనది, చెడ్డదారి ఏదైనది ఈ లోకములోనే మనము తెలుసుకొనకలేకపోయిన ఎడల ఎక్కడికి వెళ్లగలము? మంచిదారి చెడ్డదారి అనిపించును, చెడ్డదారి మంచిదారి అనిపించును. అయితే దేవుడు ఈ మర మనలో పెట్టినాడు గనుక ఇక భయము లేదు. ఇప్పుడైనా ఆ మర పేరు చెప్పగలరా? దేవుడు పెట్టిన ఆ మర యొక్క స్వరము మనిషికి ఇష్టమున్ననూ ఇష్టము లేకపోయిననూ వినబడును. గనుక మనమందరము అంత గొప్ప మరను మనలో ఉంచిన దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేసి మ్రొక్కవలెను. అట్టి మర మనలో ఉంచినందుకు దేవునికి ఎన్నో వందనములు చెప్పవలెను. మన చుట్టూ ఉన్న అనేక మరలను చూచి ఆశ్చర్యపడుచున్న మనము మన శరీరములో దేవుడు పెట్టిన ఆ మరను చూచి ఎప్పుడైనా ఆశ్చర్యపడినామా? ఆ మర పేరు ఏమిటో పెద్దవారికి తెలిసి ఉండవచ్చును. ఆ మర పేరు ఏమై ఉండును? ఆ మర పేరు చెప్పను గాని దాని బిరుదు మాత్రము చెప్పుదును. పెద్దలు దానికి దేవుని స్వరము అను పేరు పెట్టిరి. ఎంత గొప్ప బిరుదు! దేవుడు ప్రతి మనిషిలో పెట్టిన ఆ మర పలుకు మాటలు దేవుని మాటలే. అందుచేతనే దానికి దేవుని స్వరము లేదా దేవుని శబ్దము అను బిరుదు వచ్చినది. ఇప్పుడు ఆ మర పేరు చెప్పవచ్చును. ఆ మర యొక్క పని మంచి చెడులు చెప్పు పని గనుక దాని పేరు మంచి చెడ్డలు చెప్పే మర అని పేరు పెట్టినా బాగుండును. ఆ మర మీలో ఉన్నది లేనిది ఒకసారి గుండెలు తడిమి చూచుకొనండి. దేవుడు పెట్టిన ఆ మరను మనము జాగ్రత్తగా వాడుకొనవలెను. అది మన తండ్రి అయిన దేవుడు మనకు ఇచ్చిన మర. మనము ఆ మరను వాడినను వాడకపోయినను ఆయన మనలో పెట్టివేసినాడు, మనకు ఇచ్చివేసినాడు గనుక అది మనదే. ఆ మరను మనము ఏమి చేసుకొనవలెను? ఆ మర మాట విని ఆ ప్రకారము నడుచుకొనవలెను. దాని మాట వినిన ఎడలా బాగుపడుదుము, వినని ఎడలా చెడిపోవుదుము. నీలో ఉన్న ఆ మర ఎటువంటిది? అది ఎంతకాలముండును అని ఆలోచించిన ఎడలా మనిషి చనిపోవు వరకు ఆ మర వానిలోనే ఉండిపోవును. మనిషి చనిపోయిన తరువాత కూడా అతడు ఎక్కడికి వెళ్లినా ఆ మర అక్కడికే వచ్చును. అది నిత్యము మనిషితో కూడా ఉండును. గనుక ఆ మర మాట విని దాని ప్రకారము చేయవలెను. మీకు శుభము కలుగునుగాక, దైవ కటాక్షము మీకు లభించునుగాక, దైవ దీవెన మిమ్ములను వెంటాడునుగాక. ఇంతకీ ఆ మర పేరు చెప్పలేదని అనుకుంటున్నారా? దాని మాట మీరు వినని ఎడలా ఆ మర పేరు నేను మీకు చెప్పి కూడా ఏ లాభమూ లేదు, అయినను చెప్పెదను. దాని పేరు మనసాక్షి. దైవసాక్షిగా ఆ మనసాక్షి మీలో ఉండునుగాక. ఆమెన్.
0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ డిఆర్వి దినకర్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:35.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
4: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, అట్లే చిరుధాన్యాలు రాగుల విశిష్టత అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు అన్న విషయానికి వస్తే, కలుపు మొక్కలు పోషకాలు, నీరు, సూర్యరశ్మి కోసం పంట మొక్కలతో పోటీపడి పంట దిగుబడి నాణ్యతను తగ్గిస్తాయి. పైరు, పైరు దశ, పైరులో కలుపును బట్టి వాడే కలుపు మందు, వాడే సమయం మోతాదు కూడా మారుతుంది. సిఫార్సు చేయని, వివరాలు తెలియని మందులు వాడితే కలుపు నిర్మూలన జరగకపోగా పంట నష్టం జరుగుతుంది. మాగాని వరిలో వరి నాటిన 3 నుండి 5 రోజుల్లోపు మాత్రమే ఎకరాకు 50 గ్రాముల ఆక్సీడయాజిల్ అంటే టాప్ స్టార్ వాడాలి. మోతాదు ఎక్కువైతే పైరు దెబ్బతింటుంది. 2-4 డి సోడియం సాల్ట్ మందును ద్విదళ బీజ పంటలైన మినుము, పెసర, మిరప వంటి పైర్లపై వాడకూడదు. వరిలో 2-4 డి సంబంధిత మందులు వాడేటప్పుడు పక్క పొలంలో ద్విదళ బీజ పంటలైన పత్తి, మిరప వంటివి వాడకూడదు. ఫ్లూకోరాలిన్ వంటి రసాయనాలు పంట విత్తడానికి ముందే పిచికారీ చేసి గుంటక తోలి నేలలో కలయబెట్టి తరువాత పైరు విత్తాలి. పంట విత్తాక చల్లితే సరిగ్గా పనిచేయదు. పెండిమితాలిన్, అలాక్లోర్ వంటి కలుపు మందులు పంట విత్తిన వెంటనే మొలకలు రాకముందే నేలలో తగినంత తేమ చూసుకుని పిచికారీ చేయాలి. ఇథైల్ క్వెజలాపాప్, ఫినాక్సాప్రాప్ వంటి మందులు మినుము, పెసర పైరులు విత్తిన 15 నుండి 20 రోజుల తర్వాతనే పిచికారీ చేయాలి. వీటిని పంట విత్తిన వెంటనే వాడితే ఉపయోగముండదు. వరిలో 2-4 డి ఇథైల్ ఎస్టర్, మొక్కజొన్నలో అట్రజిన్లను పైరు విత్తిన వెంటనే లేదా పైరు కలుపు మూలిచిన తర్వాత కూడా వాడుకోవచ్చు. పారాక్వాట్, గ్లైఫోసేట్ వంటి రసాయనాలు పంట కలుపు అనే విచక్షణ లేకుండా కొన్ని మొక్కల్ని నిర్మూలిస్తాయి, కావున వీటిని పైరులలో వాడకూడదు. ఎడంగా నాటిన పంటల్లో మాత్రం పంట మొక్కలపై పడకుండా నాజిల్ ఉంచి కలుపుపై మాత్రమే పడేలా జాగ్రత్తగా పిచికారీ చేయాలి. కనుక మొక్కజొన్న తర్వాత అపరాలు, కూరగాయ పంటలు వేస్తే నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేలలో త్వరగా మందు అవశేషాలను కోల్పోయే వెడల్పాటి పైర్లకు నష్టం కలిగించని పెండిమితాలిన్, అలాక్లోర్ వంటి రసాయనాల్ని మొక్కజొన్నకు వాడాలి. మొక్కజొన్నలో మినుము, పెసర, అంతర పంటలు వేసినప్పుడు అట్రజిన్ వాడకూడదు. 2 పైర్లకు సురక్షితమైన పెండిమితాలిన్ లేదా అలాక్లోర్ వాడాలి. తేలికపాటి అంటే ఇసుక, గరప నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్ర నేలలో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో కలుపు మందులు వాడాలి. నీటిలో కరిగే పొడి మందుల్ని ఇసుకలో కలపకూడదు. సాగునీటిలో కలుపు మందులు కలపకూడదు. కలుపు మందుల్ని పురుగు, తెగుళ్ల మందులతో కలపకూడదు. సాధ్యమైనంత వరకు చేతి పంపుతోనే చల్లాలి. మందుతో పాటు కంపెనీ వారిచ్చే సమాచారం పూర్తిగా చదవాలి. పిచికారీకి ఫ్లడ్జెట్, ఫ్లాట్ పాన్ నాజిల్స్ వాడాలి. బాగా గాలి వీస్తున్నప్పుడు పిచికారీ చేయకూడదు. తుంగ, గరిక, దర్భగడ్డి

వంటి మొండి జాతి కలుపు నివారణకు గ్లైఫోసేట్ వంటి మందుల్ని ఏపుగా పెరుగుతున్న దశలో పిచికారీ చేసి 2 లేదా 3 వారాల తర్వాత సేద్యం చేయాలి. సాధ్యమైనంత వరకు పరిమితంగా

0: ఇక చిరుధాన్యాలు రాగుల విశిష్టత అన్న విషయానికి వస్తే, రాగులు అంటే తైదలు ఒక రకమైన చిరుధాన్యంగా చెప్పవచ్చు. రాగులు బియ్యం కంటే శ్రేష్టమైనవి. వీటిలో గోధుమతో సరితూగే పోషక విలువలు ఉన్నాయి. వీటిని మాంసకృత్తులు, ఖనిజ లవణాలకు క్యాలరీల రూపంలో ఇముడ్చుకున్న గుళికలుగా చెప్పవచ్చు. రాగి గింజలలో కాల్షియం, భాస్వరం, ఇనుము, లవణాలు అధిక ఫాలలో లభిస్తాయి. రాగుల్లో సుమారు 7 నుండి 10% వరకు ప్రోటీన్లు ఉంటాయి. రాగుల్లో థయోమిన్, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. మొలకలు వచ్చిన రాగుల్లో సి విటమిన్ లభ్యమవుతుంది. రాగుల్లో ఉన్నంతగా కాల్షియం మరి ఏ ఇతర చిరుధాన్యాలలో లేదు. రాగి గింజల్లో ఇతర ఆహార ధాన్యాల కంటే 7 నుండి 35 రెట్లు కాల్షియం ఉంటుంది. రాగుల్లో ఇనుము, పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటాయి. రాగులు శక్తిని నిదానంగా విడుదల చేసే గుణం కలిగి ఉంటాయి. రాగుల్ని పిండి చేసి రొట్టెలు, లడ్డు, పకోడీ మొదలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. రాగులతో తయారు చేసిన పదార్థాలు పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, బలహీనంగా ఉన్నవారికి, మధుమేహ వ్యాధితో బాధపడేవారికి, జబ్బు చేసి కోలుకునేవారికి ఎంతో బలవర్ధకమైన ఆహారం. రాగులతో హల్వా, పకోడీ మొదలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. రాగి హల్వా ఏ విధంగా చేసుకోవచ్చంటే, రాగులు 1/2 కిలో, పంచదార 1.5 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకులు 4, జీడిపప్పు 10. తయారు చేసే పద్ధతి, హల్వా తయారు చేసుకోవడానికి ఒకరోజు ముందుగా రాగులను నానబెట్టుకొని పొట్టు తొలగించి మెత్తగా నీరు కలుపుతూ రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన పిండిని బట్టలో వేసి పిండితే పాలలా వస్తాయి. పాలన్నీ పిండుకొని ఆ పాలకు పంచదార తగినంత రంగు చేర్చి దాన్ని చిన్న సెగ మీద పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి. నెయ్యి పోస్తూ కలయబెట్టి మిశ్రమం చిక్కబడినాక యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి ఈ మిశ్రమాన్ని పోసి దానిమీద వేయించిన జీడిపప్పు పలుకులు అద్ది చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. రాగి పకోడీలు ఏ విధంగా చేసుకోవాలంటే, రాగిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన పెద్ద ఉల్లి 1/2 కప్పు, మిరపకాయలు 2 లేదా 3, ధనియాల పొడి 1/2 టీ కప్పు, సోడా ఉప్పు చిటికెడు, నూనె తగినంత, ఉప్పు తగినంత. తయారు చేయు పద్ధతి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందుగా సన్నని ముక్కలుగా కోయాలి. దీనికి రాగుల పిండి, శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు, సోడా ఉప్పు వేసి గట్టిగా కలపాలి. నూనె బాగా కాగిన తర్వాత పిండిని పకోడీలాగా నూనెలో వేస్తూ దోరగా వేగిన తర్వాత తీయాలి.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

0: మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
2: మనగానపల్లి ఆసుపత్రిని

0: ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
1: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता। रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है। आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है। अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले।
1: अद्य ब्रिक्स शिखर सम्मेलनस्य द्वितीयः अन्तिमः च दिवसः अस्ति। नवदिल्ल्याः भारतमण्डपम् इत्यत्र ह्यः द्विदिवसीयं शिखर सम्मेलनं प्रारब्धम्। ब्रिक्सदेशाः शिखर सम्मेलनस्य प्रथमे दिवसे एव 26,000,000 नवदिल्ली घोषणाः अंगीकृतवन्तः। ब्रिक्सदेशाः संवादस्य, परामर्शस्य, कूटनीतेः च माध्यमेन अन्ताराष्ट्रिय विवादानां शान्तियुत समाधानाय स्वप्रतिबद्धतां प्रकटितवन्तः। पश्चिमेशिया देशे निरन्तरं वर्धमानस्य समाह्वानस्य विषये अपि नेतारः चिन्तां प्रकटितवन्तः। ते च गतवर्षस्य अप्रैलमासस्य 22 दिनांके जम्मूकश्मीर प्रदेशे आतंक्याक्रमणस्य दृढतया निन्दाम् अकुर्वन् तथा च आतंकवादस्य विरुद्धं युद्धस्य स्वप्रतिबद्धता पुनः दृढीकृतवन्तः। इतोप्यवधेयं यत् भारतं चतुर्थवारं शिखरसम्मेलनम् आयोजयति। गतसायंकाले नवदिल्ल्याः भारतमण्डपम् इत्यत्र प्रधानमन्त्रिणा आयोजिते ब्रिक्सनेतॄणां शिखरसम्मेलने गाला डिनर इत्यस्मिन् नवरसः द यूनिवर्स ऑफ शेयर्ड इमोशंस इति विशिष्टं सांस्कृतिक प्रदर्शनम् आयोजितम्। अस्मिन् सांस्कृतिक कार्यक्रमे ब्रिक्स सिम्फनी, वन रिदम, मेनी कल्चर्स इत्येतानि आसन्, येन ब्रिक्स सदस्यानां सहभागी देशानां च संगीतज्ञाः अद्वितीयं सहयोगात्मक संगीत प्रदर्शनं कृतवन्तः। सिम्फनी इत्यस्मिन् ब्रिक्स देशानां विभिन्नानि वाद्ययन्त्राणि प्रदर्शितानि तथा च संगीतस्य भारतस्य शास्त्रीय नृत्य परम्पराणां च समन्वयः दृष्टः। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना चीनदेशस्य राष्ट्रपतिना शी चिनफिंग इत्यनेन च पुनः दृढीकृतं यत् भारत चीनदेशौ स्वसम्बन्धेषु सामरिकं दीर्घकालिकं च परिप्रेक्ष्यं स्वीकरिष्यतः। भिन्ना भिन्न प्रायाः विवाद रूपेण न भवेयुः इति। ब्रिक्स शिखर सम्मेलनावधौ द्वैपाक्षिकोपवेशने गतवर्षस्य अगस्त मासे तियांचिन नगरे उभयोः अन्तिमोपवेशनानन्तरं भारत चीन द्वैपाक्षिक सम्बन्धेषु निरन्तरं प्रगतिः अभवत् इति स्वीकृतवन्तौ। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः AIIB इति भारत एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् अवसरेषु चर्चितवती इति वार्ताः।
2: आकाशवाणी तिरुपति केन्द्रम 103.2 107.5 मेगाहेर्ट्ज पै मीरु विंटुन्नारु ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ పూట మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు ప్రసారమవుతుంది. అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 19వ భాగం ప్రసారం. రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో బాక్రాపేట శ్రీరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రకుసుమాలు సినీగీతల కార్యక్రమం వింటారు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో

వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 12:10 వివిద్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిద్ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. అనంతరం 1:30 వివిద్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 వివిద్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ సాయంకాలం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత గీతాలు ప్రసారం. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండో భాగం ప్రసారం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ సాయంకాలం 6:30 తరిగొండ గీతరవళి భక్తి గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్యం పద్ధతులు. కలకిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 మరియు 8:40 2026 మహిళల ఆసియా కప్ T20 టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:15 క్రికెట్ కామెంటరీపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. శ్రోతలు, ఇవి ఈపూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత 7 ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను

0: ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమివ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లక్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లక్పతి దీదులుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా AI ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి

0: పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండోయ్ హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఓ స్టామ్ అల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

0: ప్రభాత రేఖలు కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 20వ భాగం ప్రసారం. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
4: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
6: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
4: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
5: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
4: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
6: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
5: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం చరిత్రలో ఈరోజు. జతీంద్రనాథ్ దాస్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత విరోచిత పాత్ర పోషించిన గొప్ప విప్లవకారులు. ఈయన 1904 అక్టోబర్ 27 పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జన్మించారు. మహాత్మాగాంధీ గారి పిలుపునిచ్చిన 1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో విద్యార్థిగా చురుగ్గా పాల్గొన్నారు. బెంగాల్లోని ప్రముఖ విప్లవ సంస్థ అయిన అనుశీలన సమితిలో సభ్యుడిగా చేరి పోరాటం ప్రారంభించారు. ఆ తర్వాత భగత్ సింగ్ గారి నాయకత్వంలోని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరారు. విప్లవ పోరాటానికి అవసరమైన బాంబులను తయారు చేయడంలో ఈయన ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండేవారు. 1929 జూన్ 14 లాహోర్ కుట్ర కేసు సంబంధంలో బ్రిటిష్ పోలీసులు ఈయన్ను అరెస్టు చేశారు. బ్రిటిష్ జైల్లో భారతీయ రాజకీయ ఖైదీలపై జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. జైలులో ఖైదీలకు సరైన ఆహారం, పుస్తకాలు, మానవీయ హక్కులు కల్పించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం ఎంత బలవంతంగా ఆహారం అందించడానికి ప్రయత్నించినా తన పట్టు విడలేదు. దాదాపు 63 రోజుల పాటు వరుసగా నిరాహార దీక్ష చేసి చరిత్ర సృష్టించారు. నిరాహార దీక్ష కారణంగా ఆరోగ్యం క్షీణించి 1929 సెప్టెంబర్ 13 24 ఏళ్ల చిన్న వయసులోనే జైలులోనే అమరులయ్యారు. ఆయన మరణవార్త వినగానే దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఈయన త్యాగాన్ని చూసి సుభాష్ చంద్రబోస్ గారు ఈయన్ను భారతదేశపు యువ దదీచి అని కొనియాడారు. జతీన్ దాస్ బలిదానం నాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను మరింత విప్లవ స్ఫూర్తిని కలిగించింది. మరో విశేషం, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసులు. ఇతను తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లా నన్నెలం తాలూకాకు చెందిన ముదికొండన్ అనే కూగ్రామంలో చక్రపాణి అయ్యర్, కామాక్షి దంపతులకు జన్మించారు.

0: చారు. ఇతని తండ్రి ఋగ్వేద పండితులు. ఇతని మతామహుడు శివచియం స్వామినాథన్ అయ్యర్. పదాలు జావలీలు పాడుతూ తలుక్కు స్వామినాథన్ అయ్యర్గా పేరు పొందారు. ఇతని మామ బొమ్మలాట్టం మణి అయ్యర్ కూడా సంగీత విద్వాంసులు. పాఠశాల విద్యానంతరం వెంకటరామన్ అయ్యర్ గారు తండ్రి అతనిని ఇంగ్లీషు చదివించాలని మద్రాసు కళాశాలకు పంపారు. అయితే తండ్రి మరణంతో వెంకటరామ అయ్యర్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కోనేటి రాజపురం వైద్యనాథ అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతంలో లాంఛనంగా శిక్షణ తీసుకున్నారు. తరువాత ఇతను అమ్మఛత్రం కందస్వామి పిల్లై వద్ద తాళము, లయ, పరిజ్ఞానాన్ని సంపాదించారు. సుమిలి సుందరం అయ్యర్, స్వామినాథన్ అయ్యర్, సుందరం అయ్యర్ వద్ద మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. ఇతను తమిళ భాషతో పాటు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో ధారాళంగా మాట్లాడేవారు. ఇతనికి ఆయుర్వేదం, మూలికా వైద్యంతో ప్రవేశం కూడా ఉంది. ఇతను తన మొదటి కచేరీని 17వ ఏటా కడలూరులో చేశారు. 1919లో మైలాపూర్ సంగీత సభలో మద్రాసులో తన మొదటి ప్రదర్శన ఇచ్చారు. ఇతను రాగం, తానం, పల్లవి పలికించడంలో నేర్పు కలిగినవారు. సంగీత జ్ఞానమంతా కంటతా ఉండేది. ఎవరు ఏమి సందేహాలు అడిగినా వెంటనే ఎటువంటి గ్రంథాలను చూడకుండా సమాధానాలు చెప్పగలిగేవారు. సంగీతానికి సంబంధించిన ఏ వివాదానికైనా సంసిద్ధం లేకుండా తీర్పు చెప్పేవారు. తన స్వగ్రామంలోనే నివసిస్తూ శిష్యులకు సంగీతం నేర్పించేవారు. 1915 నుండి మద్రాసు సంగీత అకాడమీ వార్షిక సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లేవారు. సంగీత లక్ష్యం, లక్షణాలపై నైపుణ్యం ఉంది. సంగీత ఉపాధ్యాయులు కళాశాలకు వైస్ ప్రిన్సిపల్గా నియమించబడ్డారు. 1956లో ఆ కళాశాలకు ప్రిన్సిపల్ అయ్యారు. ఇతను సంగీతానికి సంబంధించిన ఎన్నో వ్యాసాలు ప్రచురించారు. 1972లో ఉపాధ్యాయుల కాలేజీ నుండి పదవీ విరమణ చేశారు. 1948-49లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు. 1961లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే సంగీత నాటక అవార్డు అందుకున్నారు. తన 78వ ఏటా 1975 సెప్టెంబర్ 13వ తేదీన చెన్నైలో మరణించారు. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం మనసులోని మనసు ధారావాహిక నవల పఠనం 20వ భాగం. రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.

ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తాను అన్నాడు నవ్వుతూ. రైలు మరో గంటగ్గానీ రాదన్నారు. మీనాక్షి నిద్రపోయి లేచింది. తలనొప్పి సర్దుకుంది అన్నది. రాజారావు వెళ్లి అందరికీ చపాతీలు కట్టించుకునొచ్చాడు. రమోలా వాళ్లు 9:30 సినిమా నుంచొచ్చేశారు. రమోలా సుడిగాల్లా హడావిడిగా వచ్చింది. అరుణ, మీరు రాలేదు గాని బాలి మంచి సినిమా చూశానోయ్. అదేమిటది? ఏదో రాముడట ఆరేసుకోబోయి పాట ఆ పిల్లలు పాడారే, ఆ పాట ఉన్న సినిమా చూశాం. హీరో హిడింబాసురుల్లా ఉన్నాడు. పాపం హీరోయిన్ మరీ చిన్నపిల్ల జయప్రద. ముందు చపాతీలు తిను అంది అరుణ. నేను చెప్పబోయే విషయం వింటే గాని వదలను. ఆ జయప్రదది ఈ ఊరేట. తెర మీద కనపడగానే హాల్లో లైట్లు పోయాయి. గోవిందాని కేకలు. భలే బావుందిలే, నువ్వు ఫన్ అంతా మిస్ అయ్యావు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. రమోలా రాజాని చేసుకుంటే ఎలా ఉంటుంది? ఛీ, తను కూడా ఇలా ఆలోచిస్తుందేమిటి? ఒక చెడు ఆలోచన బుర్రలో పడిందా, అది మొలకెత్తి చెట్టై పిచ్చిగా ఎదుగుతుంది. తనకి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది అసలు? అరుణ తలెత్తి చూసింది. ఎవరో తనను పరిశీలనగా చూస్తున్నారన్న భావన కలిగి క్రీనీడలో నుంచున్న రాజారావు కళ్ళు తననే పరిశీలిస్తున్నాయి. అతని దృష్టి తనని కలవరపెడుతోంది. ఈ మనిషి మాటల్లో కళ్లల్లో ఎదుటివారిని కలవరపెట్టే గుణం ఉంది. మీకెలా ఉంది సినిమా అని అడిగింది అమరేశ్వరరావుని అరుణ. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, పాటలు కూడా పర్వాలేదు, కానీ ఆ హీరో హీరోలాగా లేడు, విలన్లాగా ఉన్నాడు. ఆ జయప్రదని పట్టుకున్నప్పుడు ఒంట్లో ఎముకలు నుజ్జు నుజ్జై ఉంటాయనుకుంటా. అరుణ నవ్వింది అతని వర్ణనకి. హాల్లో ఒకటే రష్ అరుణ. హాలు కూడా బావుందోయ్, మన మద్రాసులో లాగానే ఏసీ హాల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ ఊళ్ళో ఏసీ హాల్స్ ఇంకా ఉన్నాయట, ఆశ్చర్యంగా అన్నది రమోల. రైల్ రాబోతున్నదన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లు. కూలివాళ్లు సామాన్లు తీసుకుని బయలుదేరారు. స్లీపర్ కోచ్కు ముందు అందరూ నడుస్తున్నారు. అరుణ కాస్త వెనకపడింది కావాలని. రాజారావు పట్ల తను రూడుగా ఉంది. మళ్లీ కలుసుకుంటుందో లేదో, 2 రోజుల పరిచయంలో అతను అసభ్యంగా ఏం ప్రవర్తించలేదు కాని ఎంతకీ మాటలతో తాన్ని బాధించాడు. తన ఆలోచనలు పసిగట్టినట్లు అతను కూడా నడక వేగం తగ్గించి అరుణ కోసం ఆగాడు. వెంతిరిగి, ఐఎమ్ సారీ, నేను కొంచెం రూడ్గా మాట్లాడాను, దయచేసి మీరు ఫర్గెట్ అబౌట్ ఇట్, బీ హ్యాపీ, నాకదే కావాలి. మీమీది కానీ ఎవరిమీది కానీ నాకేం ద్వేషం లేదు, కోపం లేదు. ఉన్నదున్నట్టు మాట్లాడడం నాలోని బలహీనత. సో ప్లీజ్ హోప్ ప్లెజెంట్ మెమరీ అబౌట్ అస్ అన్నాడు నవ్వుతూ. మీరు మద్రాసు రారా? వస్తాను. వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకునేందుకు రండి. రాను, అరుణ ఆశ్చర్యంగా చూస్తుంది. నాకు పరిచయాల్ని సాగతీయటం ఇష్టం ఉండదు. స్నేహితుల్లా కలుసుకున్నాం, స్నేహితుల్లా విడిపోదాం అన్నాడతను. రైలు పెట్టెను సమీపించారు. అరుణకి మరో మాట మాట్లాడే అవకాశం కలగలేదు. అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఒక్కొక్కరే. మద్రాసు వచ్చినప్పుడు రేడియో స్టేషన్కి తప్పకుండా రావాలి అంది రమోల. తప్పకుండా వస్తాను, రాకపోతే మీరు ఊరుకుంటారా అన్నాడు రాజారావు. రేడియో స్టేషన్కే కాదు, మా ఇంటికొచ్చే పూట భోజనం చెయ్యాలి. ఓఎస్, తప్పకుండా, ఇట్ ఈజ్ ఎ డీల్, డోంట్ ఫర్గెట్ అన్నాడు రాజారావు. మీరు హోటల్లో దిగకండి, మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఉంది అంది మీనాక్షి. మీ ఇంట్లో దిగను గాని మీ ఇంటికి తప్పకుండా వస్తాను, మీ వారిని పరిచయం చేసుకుంటాను అన్నాడు రాజారావు. అరుణ కిటికీలోంచి బయటకు చూస్తూ కూచుంది. ఎవరు పిలిచినా వస్తాననే మాటిస్తున్నాడు. ఒక్క తన ఇంటికే రాట, తనతో పరిచయం పొడిగించుకోడట. ఎలక్ట్రిక్ ల్యాంప్ పోస్ట్ కింద నుంచున్నాడు రాజారావు. అతని ముఖం మీద దీపకాంతి పడుతోంది. ఆ ముఖం వంక కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉంది అరుణ. అతను తన వైపు చూడలేదు ప్రత్యేకంగా, కాని అందరికీ చెయ్యి ఊపినట్టే తనకి ఊపాడు. అంతేనా, తనేమీ అతనికి కాదా? తనంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం లేదా? అరుణకి కాస్త ఉడుకుమొత్తనంగా ఉంది. ఎందుకిలా చేశాడు? ఆఖరి క్షణాన ఎందుకిలా తన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు? రైలు ఔటర్ సిగ్నల్ దాటింది. అఖండ గోదావరి పైన రైలు పయనిస్తోంది. బ్రిడ్జి మీద వెళ్తున్న రైలు ధన్ ధన్ అని శబ్దం చేస్తోంది. చీకట్లో గోదావరి నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఎలా మెరుస్తున్నాయి అన్న సందేహంతో తల పైకెత్తింది. ఆకాశంలోని చంద్రకిరణాలు గోదావరిలో ప్రతిఫలిస్తున్నాయి. క్షీణచంద్రుని ఆ సన్నని కాంతికి ఈ నీళ్లు ఇంత మెరుస్తున్నాయే! పౌర్ణమైతే ఇంకా ఎంత అందంగా ఉంటుందో.

వెన్నెల, చంద్రకాంతి ఇవి ఎవరికి కావాలి? అందరికీ అక్కర్లేదు గాని ఏ తనలాంటి వారికో తప్ప. రమోలా మీనాక్షి పక్కలు పరిచారు. కింది బెర్తులో ఎవరో పెద్దావుడు పడుకునుంది. మీనాక్షి కింద పడుకుంటుంది, మనిద్దరం పైకి వెళ్దాము అన్నది రమోలా. అలాగే, నువ్వు పడుకో, నే కాసేపు ఈ కిటికీ దగ్గర కూచుంటాను. మీనాక్షి నువ్వు కూడా పడుకో, నేను ఈ మూల కూచుంటాను అంది అరుణ. అరుణకి నిద్ర రావడం లేదు. గోదావరి మీద ప్రతిఫలించిన కిరణాలు అరుణని ఆలోచింపచేస్తున్నాయి. రాజా ఏం చేస్తుంటాడు? హాయిగా నిద్రపోతూ ఉంటాడు. రైలు లేటని అతనికి తెలుస్తుందా? అతనికి అనుకోకపోయినా అమ్మమ్మగారున్నారుగా, ఈ పాటికి 6 డజన్ సార్లు కనుక్కునే ఉంటారు. లేటని చెప్పే ఉంటారు అమ్మమ్మగారు. అమ్మమ్మగారు అన్నిటికీ అమ్మమ్మగారు. ఈ గ్రానీ లేందే తాము లేము, ఒక్క క్షణం గడవదు. గడవదా? ఎందుకు గడవదుట? గడుస్తుంది, కానీ అలా తను లేకుండా గడవడం అమ్మమ్మగారికి ఇష్టం ఉండదు. తాంబూలాలు పుచ్చుకున్న రోజు రాత్రి ఏమైంది? తన నుంగంబాకను రమ్మన్నారు. ఆ రోజునే అరుణ వాళ్లు పెట్టిన బెనారస్ సిల్క్ చీర కట్టుకుంది. పొగాకు రంగు మీద జరీ చుక్కలు, జరీ అంచు చీర. ఆ రోజు ఇంటికెళ్ళాక కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాజా, అరుణని ఇంటి దగ్గర దించిరానాయనా అన్నారు అమ్మమ్మగారు. అరుణకి అప్పుడప్పుడు అనిపించేది, జీవితంలో ఎక్కువ కాలం కారు ప్రయాణంలోనే గడిచిపోతోంది అని. రాజా కాబోయే భర్త లేక తనకి డ్రైవరా అని కూడా అనిపించేది. ఒకసారి సాయంత్రమైతే పావుగంట వ్యవధున్నా సరే నుంగంబాగంలో గడపాలి. రోజూ అమ్మమ్మగారిని చూడటం తన దినచర్య అయిపోయింది. తిరిగి పరశువాకం వెళ్తుంటే ఆవేళ బీచ్లో కూర్చుందాం, వెన్నెలు చూడండి ఎంత బావుందో, కారు స్లో చెయ్యండి. రాజా కారు ఆపాడు రోడ్డు మీదనే. అరుణకి ఈరోజేదో ప్రత్యేకమైన పని చెయ్యాలనుంది. అతని ఒళ్ళో తల పెట్టుకుని ఈ ఇసుకులో పడుకుంటే తన ఒళ్ళు అతని తల, అతని జుట్టులోకి తన వేళ్లు జొనిపి ఎన్నో కబుర్లు చెప్పుకోవాలనుంది. ఎవ్వరూ లేకుండా ఈ సముద్ర తీరంలో, ఈ సన్నని వెన్నెల్లో తామిద్దరమే కూర్చోవాలి. అనంత జలరాశికెదురుగా తామిద్దరం ఒకరినానుకుని ఒకరు కూర్చోవాలి. కిందకి దిగుదాం అంది అరుణ అతని వైపు చూస్తూ. ఇప్పుడా? ఏ కారుందిగా, మా ఇంట్లో ఎదురు చూడరు, అమ్మమ్మగారు పడుకుంటారుగా. గ్రానీ? గ్రానీ అడిగింది అరుణ. నేను 10 నిమిషాల్లో వస్తానని చెప్పాను, గ్రానీ ఎదురుచూస్తూ ఉంటుంది, మరో రోజున వద్దాం అన్నాడు రాజా. అతనికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇది అన్ని రోజుల వంటిది కాదని, ఇది తమ జీవితాల్లో ముఖ్యమైన రోజు అన్నది అతనికి తెలియదా? అతనికి తనకున్న సెంటిమెంట్స్ లేవా? స్టీరింగ్ మీదున్న ఆ చేతుల మీద అరుణ తన చెయ్యి వేసి మెల్లిగా నొక్కింది. ఏమిటి అని అడిగాడు అతను. ఈరోజు బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనుంది, కాసేపు కూర్చుందాం. అది కాదరుణ, నువ్వు ముందే చెబితే గ్రానీతో చెప్పుండేవాణ్ణి, కాస్త లేట్ అవుతుందని. చెప్పకుండా ఆగిపోకూడదా? ఇక్కడ కాసేపు కూర్చుని మా వాళ్ళకి చెప్పేసి అట్నుంచి అటే థియేటర్కి వెళ్ళిపోదాం. థియేటర్ నుంచి గ్రానీకి మీరు ఫోన్ చెయ్యండి. ఇప్పుడా ఆట మొదలెట్టేస్తారు? సినిమా కోసం వెళ్తున్నామేమిటి, మనిద్దరం కలిసి వెళ్లాలని. ఎవరి పర్మిషను లేకుండా, ఎవ్వరికి చెప్పకుండా అలా అలా వెళ్ళిపోవాలనుంది. ఎక్కడికి? ఎక్కడికో, ఎవ్వరూ లేని చోటికి. ఈ కారులో మటుకు ఎవరున్నారు, మనమిద్దరమేగా అడిగాడు రాజా. కారులో 3వ వ్యక్తి లేకపోవచ్చు, అతని మనసులో గ్రానీ ఉంది. 24 గంటలు ఆ గ్రానీ తమతోనే ఉంటుంది. ఆ గ్రానీ తలపు, ఆ గ్రానీ భయం లేకుండా అతను పూర్తిగా తనవాడు కావాలి. ఈ ఒక్క రాత్రి హాయిగా తిరుగుదాం, కారు లాక్ చేసి అలా అలా ఇసుకలో పరిగెడదాం. ఇదేం సినిమా అనుకున్నావా సిల్లి? మనం ఇసుకలో పరుగులు పెట్టడమా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. దేనికి? మనమేం పరాయి వాళ్లం కాదుగా, ముసలివాళ్లమూ కాదు, కాబోయే భార్యాభర్తలం. అవుననుకో అరుణ, నువ్వు ఇలాంటి ప్రోగ్రాం ఉంది అంటే నేను గ్రానీతో చెప్పి మరీ వచ్చేవాణ్ణి. ఏమని, ఇసుకలో పరుగెడతామనా? అది కాదు, 1/2 గంటలో వస్తానన్నానా? సరిగ్గా ఆ టైంకు రాకపోతే కంగారు పడుతుంది, కారు చెడిపోయిందేమోనని ఆదుర్దా పడుతుంది. నేను మాత్రిస్తే గాని నిద్రపోదు,

తనకి కాంపోజ్ ఇవ్వాలి. తాతగారిస్తారులేండి, లేకపోతే మీ మదరున్నారుగా. అమ్మా నాన్న నైట్ షోకి వెళ్తారనుకుంటా, గ్రానీతో అంటుంటే విన్నాను. కాంపోజ్ వేసుకోకపోతే గ్రానీకి నిద్ర పట్టదు. సరే, మీ ఇష్టం అంది నిరుత్సాహంగా. నీకు సినిమాకి గానీ బీచ్కి గానీ వెళ్లాలనుంటే ముందుగా చెప్పు, ప్లాన్ చేసుకుని వెళ్దాం. ఇట్లా అమాంతం అనుకుంటే ఎలా? అరుణకి మరి మాట్లాడాలనిపించలేదు. పదండి, నన్ను దించేసి మీ ఇంటికి వెళ్ళిపోదురుగాని అంది నిరుత్సాహంగా. ఇతనికి ఈ వయసులో సహజంగా కలిగే సరదాలు కోరికలు ఉండవా? సముద్రపు కెరటాలను చూస్తూ నుంచోవాలని, తనకి ఈనాటికి ఇసుక చూస్తే పిచ్చిక గూళ్లు కట్టుకోవాలని అనిపిస్తుంది. సముద్రపు నీటిలో కాళ్ళుంచి ఒక్కొక్క అలా మీదిమీదికొస్తుంటే ఏదో సరదా, భయంగా అనిపించదా? అసలు వెనక్కి వెళ్ళిపోయాక ఆ పాదాల గుర్తులు మాటిమాటికి చూడాలన్న కోరిక అతనికి ఎందుకు కలగదు? ఇటువంటి కోరికలు ఆడవారికే గాని మగవాళ్ళకి కలగవా? అలా అయితే ఈ బీచ్లో కనిపించే అసంఖ్యాకులైన జంటల మాటేమిటి? భార్య చేయి పుచ్చుకుని, ప్రియురాలతో చెట్టా పట్టాలేసుకుని, సముద్రపు నీళ్లలో నుంచుని ఆనందించే యువకుల మాటేమిటి? అంతంతమంది యువతీ యువకుల్ని ఆకర్షించే ఈ సముద్రపు అలలు ఈ రాజాని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? ఐస్ క్రీం తినాలని చల్లగా పళ్ళు జివ్వుమనేలాగా ఐస్ క్రీం తింటూ తనతో కబుర్లు చెప్పాలని ఇతనికి అనిపించదా? అటువంటి చిన్న చిన్న సరదాలకు కూడా ముందు ప్లాన్ వేసుకోవాలా? స్పాంటేనియస్గా కలిగే ఈ చిన్న కోరికలకి కూడా ఒక క్రమత కావాలా? నీకు కోపం వచ్చిందా అరుణ? అడిగాడు రాజా తన ఆలోచనా స్రవంతికి వారతి కడుతూ. లేదు, కాని ప్రతిదీ మీ గ్రానీ కన్వీనియన్స్ ప్రకారం చెయ్యాలంటే కొంత అడ్జస్ట్ కావాలి. ఆ అడ్జస్ట్మెంట్ కోసమే ప్రయత్నిస్తున్నాను.

0: ఇంతవరకు మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 20వ భాగం విన్నారు. రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:45. ఉదయ రాగం చిత్రగీతాల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా వినేద్దాం విశ్వనాథన్ అండ్ సన్స్ చిత్రం నుండి సుభాష్ని ఆలపించిన ఈ పాటను సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: శ్రోతలు, ఈ ఉదయం 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో బాకరాపేట శ్రీరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. సతీ లీలావతి చిత్రం నుండి కార్తీక్ నూతన్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35

0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.
2: శ్రోతలు, ఈ సాయంకాలం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. హేషం అబ్దుల్ వాహిబ్ మరియు సాదిక ఆలపించిన ఈ పాటను సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్, చిత్రం ఇరుముడి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. కొరియన్ కనకరాజు చిత్రం నుండి శృతి రంజని ధీరజ్ ఆలపించిన ఈ పాటను సంగీతం ఎస్ఎస్ తామన్, సాహిత్యం శ్రీజో.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: కపుల్ ఫ్రెండ్లీ చిత్రం నుండి ఈ పాటను ఇప్పుడు విందాం. సంగీతం ఆదిత్య రవీంద్రన్, సాహిత్యం పూర్ణాచారి, గానం కపిల్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Captain Christian Harrison and Britain's Neil Skupski clinched the men's doubles title, defeating Germany's Kevin Kravitz and Tim Putz. The men's singles final will be played between Germany's world number 2 Alexander Zverev and local favourite Ben Shelton in New York tonight. In T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Seven-time champions India reached the final unbeaten, topping Group A with 3 wins before defeating Bangladesh by 40 runs in the semi-final. Sri Lanka also secured their spot in the final, winning all 3 of their group matches before defeating Pakistan by 4 wickets in the semi-final. In men's cricket, India will begin their three-match 2020 international series against Afghanistan at Arun Jaitley Stadium in Delhi today. The first match will start at 7 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Shagun. One acronym is flashing in bold headlines everywhere you look, BRICS. It is the story of the day taking over front pages nationwide. Border peace crucial to ties. PM in Xi meet welcome the steady progress in bilateral ties, leads the Hindustan Times. Big win for India. Terror stand gets global backing, reports the Pioneer. In line with the commitment, the multilateral forum launched the BRICS mission for healthy lifestyle and the BRICS roadmap for the joint initiative on healthy lifestyle promotion 2026 to 2029, writes the Asian Age. On the sidelines of summit, world leaders' families hosted at BRICS Bazaar, informs Hindustan Times. And finally, trainees have become trainers, thereby providing India's excellence in the niche field of fighter jet flying. In a historic first, 3 Indian Air Force pilots will train the young Royal Air Force pilots in the UK, reports the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemned 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, called for zero tolerance towards terrorism, also expressed concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Alina Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani NTR Jilla Samachara Lekha Rachana Sri K. Navin Kumar.
3: డ్రగ్స్పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్, జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఏఈపీసీ సమావేశం, కొండపల్లి పట్టణాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీవాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత

0: నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ్ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాన్ని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపొడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారుచేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:35.

0: బాలానందం చిన్నపిల్లల కార్యక్రమానికి సమయమిది. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో

0: ఇప్పుడు విందాం బాకరాపేట శ్రీరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: అందరికీ నమస్కారం. మనం ఈరోజు చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగిల్లు మండలం బాకరాపేట గ్రామంలోని శ్రీ సాయిరాం హైస్కూల్లో జరగబోయే బాలానందం కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం.
2: సాయి విష్ణు శ్లోకాలు చదివి వినిపిస్తారు.
3: శుక్లాం బదధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞో ప్రశాంతహే వ్యాసం వశిష్టనత్తానాం శక్తి పోత్మ కల్మషం పరాశరాసజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నవో వై బ్రహ్మనిధియై వ్యాసిష్టాయ నమో నమః. అవికారాన శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణు ప్రేభవ.

0: తర్వాత మోహన్ సాయి చంద్రగిరి చరిత్ర గురించి వివరిస్తారు.
1: 15వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చంద్రగిరి వైభవాన్ని మీకు వివరించబోతున్నాను. కలాం తల్లికి పుట్టినిల్లై సకల కళా వైభవంతో రాజధాని నగరంగా ప్రఖ్యాతిగాంచింది చంద్రగిరి. సహస్ర వసంతాల సుదీర్ఘ చరిత్ర ఈనాటికి వన్నె తగ్గక చూపరులను ఆశ్చర్యకితులను చేస్తూ ఆనంద పరవశాల్లో ముంజెత్తుతూ గత చరిత్ర వైభవాన్ని చాటి చెబుతున్న మహనీయ కళాసృష్టే చంద్రగిరి. రాజప్రాసాదం చుట్టూ ఉన్న గుళ్ళు, తటాకాలు, శత్రు దుర్భేద్యమైన దుర్గాలు ఇలా ప్రతికట్టడం ఒక కళాకాండం. ఇప్పుడు మనం రాజ్మహల్ గురించి తెలుసుకుందాం. ప్రకృతి శోభలతో విరాజిల్లుతూ మనసులను పులకరింపజేస్తూ అలానాటి స్వర్ణయుగానికి సాక్షి రాజమహల్. దీనికి కొంచెం ఎగువన వెలిసిన సుందరహర్మ్యం రాణిమహల్. రాజ్మహల్లో దర్బారు హాలు, ఉయ్యాల మండపం, భవనం నిండా కారిడార్లు, కృతుల స్తంభాలు, ఆచీలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ

ఉన్న మ్యూజియం కొండకు మహల్కు మధ్యలో తామర కోనేరు ఆలయాలు తప్పక చూసి తీరాల్సిందే. ఇచ్చట ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు లైట్ మరియు సౌండ్ ప్రదర్శన ఏపీ టూరిజం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఉప్పు

0: భద్రాచలంలో తప్ప మరెక్కడా లేని విధంగా పట్టాభిరాముని తొడపై ఆశీసురాలైన సీతాదేవి మూల విగ్రహం ఉంది. వీరితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, హనుమంతుని విగ్రహాలున్నాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. ఇంకా మ్యూజియం గురించి కూడా తెలుసుకుందాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా MSI హైదరాబాద్ శాఖ వారు చంద్రగిరి కోటలో 1989లో మ్యూజియం ప్రారంభించారు. రాజ్మహల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీనివాసులు, విష్ణు తాండవ కృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలు, జయ విజయలు, గణేష విగ్రహాలు, ఇంకొంచెం లోపలికి వెళితే 15-16వ శతాబ్దాన్ని నాటికి విగ్రహాలు దర్శనమిస్తాయి. రాతియుగం నాటి అవశేషాలు, ఆనాటి కత్తులు, కటారులు దర్శనమిస్తాయి. ఈ మ్యూజియం చారిత్రక భాండాగారం, అందరూ చూడదగ్గవి. ఇంకా దిండిబావి గురించి తెలుసుకుందాం. ఇది పూర్తిగా బండలో నిర్మించబడింది. బహుశా ఈ బావిని దుండు సైనికుల కోసం నిర్మించి ఉంటారు. వర్షాకాలంలో నీరు పైనే ఉంటుంది. చంద్రగిరి, పాతపేట కోట గ్రామస్తుల ఈ నీటిని తాగుటకు ఉపయోగిస్తారు. నీరు బావిలో పూర్తిగా కనబడకపోయినా దారానికి చెంబు కట్టి చేదుకుంటారు. బావి లోపల బండకు శిలలు చెక్కబెట్టి ఉన్నాయి. దీని పక్కనే నాగలబావి, కొంచెం దూరంలో పాలబావి ఉన్నాయి. ఒక బావికి మరొక బావికి సొరంగం ఉంది అనేది ఓ ప్రతీది. అక్కడే వెలిసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవత గురించి తెలుసుకుందాం. చరిత్రాత్మకమైన ఈ దేవాలయం చంద్రగిరి పాతపేటలో ఉంది. ఈమె శాంతి స్వరూపిణి. ఈమె మహిమలు ఎన్నో. దసరా, నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కనుమ పండుగ నాడు 36 గ్రామాలను ఈమె పర్యటిస్తుంది. ప్రతి శుక్రవారం ఈ గుడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. చివరిది తిమ్మప్ప దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. స్వర్ణముఖి నది తీరాన తిమ్మప్ప దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని హైదరాలి కొల్లగొట్టాడు. కానీ మిగిలిన శిథిలాలు నిరాశగా తలువంచుకుని అందరినీ ఆహ్వానిస్తుంటాయి. ఇచ్చట రాతి శిల్పాలు చూడచక్కగా ఉంటూ ఓ ప్రత్యేక శైలిని సంతరించుకుని ఉండడం గమనించగలం.
1: తర్వాత అఫ్రీన్ హిందీ దేశభక్తి గీతం పాడి ఆలపిస్తారు.
2: ఏ దునియా ఏక దుల్హన్, ఏ దునియా.

చందన మెర ఇండియా, చమన మెర ఇండియా, ఏ దునియా ఏక దుల్హన్, ఏ దునియా ఏక దుల్హన్.

0: తర్వాత 5వ తరగతి పిల్లలు నాటికను ప్రదర్శిస్తారు.
1: అరే పిల్లగాళ్ళందరూ వచ్చిండ్రా.
2: వచ్చినాం సార్.
1: సరే గాని ఇవాళ మొత్తం ఎక్కాలడుగుతున్నా. అరే మార్కండ శాస్త్రి.
2: సార్.
1: లేచినావా బిడ్డా?
2: లేచినాను సార్.
1: రెండో ఎక్కని చెప్పు.
2: ఓం.

0: పది స్వాహా. ఒరే ఒరే ఆపరా బాబు, నువ్వు ఎక్కాలు చదువుతున్నావు లేక మంత్రాలు చదువుతున్నా? కూర్చోరా బాబు కూర్చో. రే అక్బర్ వచ్చినారా?
1: చక్కగా నా పూర్తి పేరుతో పిలవను సార్.
0: ఏంటిరా నీ పూర్తి పేరు? నాకు తెలియదురా.
1: అక్బర్ సలీం అనార్ కలీం.
0: ఎంత మంచిగుందా నీ పేరు. సరే గానీ ఐదో ఎక్కని చెప్పురా.

0: ఉంటాం, పాత రేకు సామాన్లు ఉంటాయి తీసుకుంటాం, ఏవి పడితే అవి కొంటాం, ఆడ పడితే ఆడు ఉంటాం. ఎవరెవరు ఆపరావు, పాత సామాన్లు కొంటున్నావా లేక ఎక్కడున్నావురా? కూర్చోరు బాబు కూర్చో. వాతే మూర్తికారు కొడుకు జనార్దన్ వచ్చినాడు రావడు.
1: వచ్చినాను సార్.
0: నువ్వన్నా సక్రమంగా పద ఎక్కని చెప్పురా.
1: పదో ఎక్కమా సార్? ఈ రోజు వార్తలు చదువుతున్నది మూర్తికారు కొడుకు జనార్దన్. 10/1/10, 10/2/20, 10/3/30 ఢీకొనగా 10/4/40, 10/6/50 మంది అక్కడక్కడ దుర్మరణం పాలయ్యారు. 10/7/70, 10/8/80 మంది మతిస్థితం కోల్పోయినారు. ఇప్పుడే అందిన వార్త వాళ్ళను పట్టించిన వారికి 10/9/90 ఇవ్వడం జరుగుతుందని వార్తలు ముగిస్తున్నాను.
0: ఒరేవరే ఆ ప్రభావం, నువ్వు ఎక్కడ చదువుతున్నావా లేక వార్తలు చదువుతున్నావా? కూర్చోరా బాబు కూర్చో. హరికథ చెప్పి సత్యనారాయణ కొడుకు వచ్చినారా?
1: వచ్చినాడు సార్.
0: ఏం చేస్తున్నాడు?
1: నిద్రపోతున్నాడు సార్.
0: బడికి రావడం, నిద్రపోవడం అదేనా పని? లేపురావాడిని
2: సార్.
0: లేచినావా బిడ్డ?
2: లేచినాను సార్.
0: ఏడో ఎక్కని చెప్పురా.
2: ఏడో ఎక్కమిక సార్, వినుకోండి సార్. రాత్రి మా గల్లీలో హరికథ చెప్పి గొంతు బొంగిపోయింది సారు. ఏడో ఎక్కమిక సారు, వినుకోండి. ఆ హరినందన, ఆహా ఎకాలు పెట్టిన సరికి దండాలో నాయన, ఈ ఏడో ఎక్కంలోన ఏడెక్కమున్నది, ఏడో ఎక్కంలోన ఏడెక్కమున్నది, ఏడో ఎక్కంలోన ఏడెక్కమున్నది. 7/14 7/21 ఏ పల్లీల్ని చూసినా, ఏ పల్లీల్ని అడిగినా, ఏ జిల్లాలను అడిగినా, ఏ రాష్ట్రాన్ని అడిగినా 7/21
3: తర్వాత రెడ్డిహాసిని బుద్ధిబలం కథను చదివి వినిపిస్తారు.
4: పిల్లలు, నేను మీకు ఇప్పుడు బుద్ధిబలం అనే కథ చెప్తాను, వింటారా? అనగనగా ఒక సరోవరం. ఆ సరోవరంలో ఒకప్పుడు చాలా చేపలు ఉండేవి. ఒకసారి వేసవికి ఆ చెరువులో నీరు చాలా మేరకు తగ్గిపోయింది. ఒక కొంగ ఆ చేపలను చూసి ఏదోలా వాటిని తినేయాలని ఆలోచిస్తూ వెళ్ళి నీటిలో నిలబడింది. దానిని చూసి చేపలు, అయ్యా ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారే అన్నాయి. మీ గురించే, మీ భవిష్యత్తు గురించే చింతిస్తున్నాను అంది కొంగ విచారంగా. మా గురించి చింతెందుకు అని చేపలు ఆశ్చర్యమయ్యాయి. వేసవి తీవ్రంగా ఉంది, సరస్సులో నీరు చాలా వరకు తగ్గిపోయాయి, మిమ్మల్ని ఎలా రక్షించడమా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను అంది కొంగ. మేమేం చేయాలి? భయపడిపోయి అడిగాయి చేపలు. నా మాట వింటారా అంది కొంగ. చెప్పండి అన్నాయి చేపలు. ఇక్కడికి కొంత దూరంలో పంచవర్ణ పద్మాలతో నిండుగా నీటిలో ఒక చక్కని సరస్సు ఉంది. ఎంత ఎండాకాలంలో అయినా దానిలోని నీరు ఇంకిపోదు. మీరు నా సలహా పాటిస్తామంటే ఒక్కొక్కరిని నా ముక్కుతో పట్టుకుని ఎగిరి ఆ సరోవరంలో వదులుతాను, మీరు సుఖంగా జీవించవచ్చు అంది కొంగ అభిమానం వలకబోస్తూ. కొంగ ఒక చేపను ముక్కును కరుచుకొని ఎగిరి సరస్సు చూపించి తిరిగి తీసుకువచ్చింది. ఆ చేప తాను చూసిన సరస్సు గురించి మిగిలిన చేపలకు వర్ణించి చెప్పింది. దాంతో అన్నిటికీ అక్కడికి పోవాలనే కోరిక కలిగింది. కొంగ ఒక్కొక్క చేపను ముక్కున కరుచుకొని దూరముగా ఉన్న సరస్సును చూపించి దానిని అక్కడి చెట్టు మీద పెట్టి చంపి తినివేసి వచ్చి ఆ చేపను నీటిలో వదిలాను, మరో చేప రావచ్చును అనేది. అలాగా ఒక్కొక్క చేప చొప్పున క్రమంగా అన్నిటినీ భక్షించవేసింది. ఒక వండ్రకాయ మాత్రమే మిగిలింది. కొంగ దానిని కూడా తినేయాలనుకుని కర్కాటకమా, ఈ చెరువులోని చేపలన్నింటినీ మహాసరస్సులో వదిలి రక్షించాను, నిన్ను కూడా తీసుకుపోతానురా అంది. ఈ కొంగ చేపలను తీసుకెళ్లి చెరువులో వదులుట వట్టి మోసం, వాటిని తినేసి ఉంటుంది. ఇది నన్ను చెరువులో వదిలిందా మంచిదే, లేకపోతే నేనే దీని గొంతు కొరికి ప్రాణాలు తీస్తాను అని ఎండ్రకాయ అనుకుని, మిత్రమా నా గిట్టలతో నీ మెడ పట్టుకొనిస్తే నేను నిశ్చింతగా నీతో వస్తాను అంది ఎండ్రకాయ. అలాగే అంది కొంగ. ఎండ్రకాయ తన గిట్టలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. ఇక పద అంది కొంగ. కొంగ ఎగిరెగిరి ఎండ్రకాయను సరస్సు చూపించి చెట్టు వైపు ఎగరసాగింది. ఎండ్రకాయ మామ, సరస్సు అటు ఉంది, నువ్వు నన్ను ఇటు తీసుకెళ్తున్నావే అని అడిగింది. నువ్వు మా మంచి మేనలుడవు, ఆ చెట్టు కింద చేపములను చూడు, చేపలను ఎలా తినేశానో నిన్ను కూడా అలాగే తినేశాను అంది కొంగ. చేపలకు బుద్ధి లేకపోయింది కనుక వాటిని మోసగించి తినగలిగావు. నువ్వు నన్ను తినడం కాదు, నేనే నిన్ను అంతమొందిస్తాను, నీ గొంతు కొరికేస్తాను, నేను నేల మీద పడితే పడని అనుకుంటూ కొంగ గొంతును తన గిట్టలతో ఎండ్రకాయ గట్టిగా నొక్కింది. కంఠం బిగుసుకొని కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే కొంగ మరణ భయంతో, స్వామి నేను నిన్ను చంపను, నాకు ప్రాణభిక్ష పెట్టు అని ప్రార్థించింది. అయితే వెనక్కి తిరిగి నన్ను సరస్సులో వదులు అంది ఎండ్రకాయ. కొంగ సరస్సుకి తీసుకెళ్లి బురదలో నిలబడింది. ఎండ్రకాయ దాని గొంతు కొరికి బురదలో పడి నీటిలోకి వెళ్లిపోయింది. కొంగ మరణించింది. విన్నారు కదా దీనిలోని నీతి ఏమంటే, ఎదుటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నిస్తుంటారు, కావున మనం బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని విజయం సాధించాలి.
3: ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి కీర్తి మనకు తెలియజేస్తారు.
5: హాయ్ పిల్లలు, నేను ఇప్పుడు మన సమాజంలో ఎదుర్కొన్న ప్లాస్టిక్

బాబు నువ్వు ఎక్కాలి లేపుతున్నావా, పాట పాడుతున్నావా, కూర్చోరా బాబు కూర్చోను, చెప్పుడు వాళ్ళు వినడు. పాత సామ పాపమ్మ కొడుకు వచ్చినారా? వచ్చినాను సార్. సరే గాని లేచి మూడో ఎక్కని చెప్పు. మూడో అట్లా ముడుగొంతాం, మూడు రెండు లారుగొంతాం, మూడు ముళ్ళ తొమ్మిది.

0: ప్రస్తుతం గురించి చెప్పబోతున్నా. నేటి సమాజంలో ప్లాస్టిక్ వాడటం ఎక్కువయ్యింది. దానివల్ల మనం చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటాం. ప్లాస్టిక్ వల్ల గాలి మరియు భూమి రెండు కాలుష్యం అవుతాయి. ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం అవుతుంది. ఆ కాలుష్యం అయిన గాలి మనం పీల్చడం వల్ల మనం అనారోగ్యంకి గురవుతున్నాం. ప్లాస్టిక్ మనం మట్టిలో పారవేయడం వల్ల ప్లాస్టిక్ మట్టిలో కలవడం భూమికి కూడా కాలుష్యం వేస్తుంది. ప్లాస్టిక్ కాగితాలు మూగజీవులు తినడం వల్ల ఆ మూగజీవులు కూడా అనారోగ్యం పాలవుతున్నాం. ప్లాస్టిక్ వల్ల జరిగే కాలుష్యం నిషేధించాలి. 2011లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. 40 మైక్రోన్లు లేదా 50 మైక్రోన్లు కన్నా తక్కువ మైక్రోన్లు ఉండే ప్లాస్టిక్ వాడడం నిషేధించాలని తీర్పు ఇచ్చింది.
1: తర్వాత సాయి విష్ణు విష్ణుప్రియ రైమ్స్ పాడి వినిపిస్తారు.

0: ఉగ్గి పాలు జీర్ణమై కుందిలాగా కూర్చొని లేడిలాగా లేచి నందిలాగా నడవాలి.
1: తర్వాత జాహ్నవి భగవద్గీత శ్లోకాలను పాడి వినిపిస్తారు.
0: ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత అష్టాదశోధ్యాయః.

సముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్ తత్ తామసముచ్యతే ముక్త సంగో నహం వా.

0: సాత్విక ఉచ్యతే.
1: ఇప్పుడు సంతోష్ వేమన పద్యాలు పాడి వినిపిస్తారు.
2: అనగనగ రాగమతి శైలు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావము మళ్ళీ మళ్ళీ పాడడం వలన రాగం చక్కగా కుదురుతుంది, తినగా తినగా వేపాకు తీయనవుతుంది, పదే పదే చేయడం వలన పనులు సమకూరుతాయని అర్థం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావం మనసు పవిత్రంగా ఉంచుకొని ఆచారం అపచారమే, శుభ్రంగా లేని పాత్రల్లో వండిన వంట విషంతో సమానం, నిజాయితీ లేని పూజలు నిజంగా వేషాలే. గంగిగోవు పాలు గలటడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలుగుకూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావము మంచి ఆవు పాలు కొంచెమైనను సరిపోతాయి, గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన వ్యర్థమే, ఎట్లనగా భక్తితో పెట్టు ఆహారము కొంచెమైనను సరిపోతుంది కదా. ధనము కూడా పెట్టి ధర్మంబు సేయక, తాను తినక లెస్స దాచుగాక, తేనెతీగ గూర్చి తెరువరికి ఇయ్యద విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావం సంపాదించిన డబ్బును దానము చేయాలి లేదా తాను అనుభవించాలి, తేనెటీగలు కూడా పెట్టిన తేనెను ఇతరులకు ఇస్తున్నాయి కదా. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు, చీడ పురుగు చేరి చెట్టు చెరుచును, కుస్తి దుండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావము భూమిలోనున్న వేరు పురుగు మహావృక్షమును నాశనం చేస్తుంది, చెట్టు పైనున్న చీడ పురుగులు పంటను నాశనం చేస్తుంది, అలాగే ఒక చెడ్డవాడు సహవాసంచే మంచివాడిని చెడగొడతాడు. ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఈ పద్య భావము ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగా ఉంటాయి, వాటి రుచి చూస్తే వేరు అని తెలుస్తుంది, మనుషుల్లో మంచి వాళ్ళు వేరేగా ఉంటారు.
3: ఇంతవరకు శ్రీ సాయిరాం హైస్కూల్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలబాలికలు సమర్పించిన బాలాంధ కార్యక్రమం విన్నారు.

ఇంతవరకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9 గంటలు. చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమానికి సమయమిది. ముందుగా విందాం హృదయ మురళి చిత్రం నుండి ధీరజ్ హర్ష ఆలపించిన ఈ పాటను. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2.

0: శ్రోతలు, ఈ సాయంకాలం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. హరిచరణ్ రమ్యా బెహ్రా ఆలపించిన ఈ పాటను సంగీతం సూరజ్ కురుప్, సాహిత్యం పూర్ణాచారి, చిత్రం రమణి కళ్యాణం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమంలో భాగంగా చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు విందాం రోహిత్ ఆలపించిన ఈ పాటను. సంగీతం జయకృష్ణ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, చిత్రం సుయోధన.

సాయి చరణ్, హరిణి ఇవాటూరి ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం. రచన కృష్ణ, సంగీతం సుశాంత్ ఆనంద్, చిత్రం సుమతి శతకం.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం

0: ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, ఈ సాయంకాలం 5 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత గీతాలు ప్రసారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుండి హేషం అబ్దుల్ వాహబ్ మరియు చిన్మయి ఆలపించిన ఈ పాటను సాహిత్యం రాకేందు మౌళి, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: శ్రోతలు, ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి కలకిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం ప్రసారమవుతుంది.
4: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
5: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
4: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
5: తప్పక వినండి రత్న దీపికావళి
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
6: చెప్పి చెప్పి విసిగిపోయా.
7: ఏమైంది?
6: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
7: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
6: కరెక్ట్.
7: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది
8: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట వినేద్దాం. కేరాంప్ చిత్రం నుండి ఆలపించిన వారు కపిల్ కపిలన్, సంగీతం

శ్రోతలు, ఈరోజు రాత్రి 7:30 2026 మహిళల ఆసియా కప్ T20 టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం 8:40 మరియు 9:15 ప్రసారమై ఆట ముగిసే వరకు కొనసాగుతుంది.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, జయశ్రీ ఆలపించిన ఈ పాటను రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
3: తప్పక వినండి ప్రభాత రేఖలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. కంగువ చిత్రం నుండి రాహుల్ దీక్షిత్ ఆలపించిన ఈ పాటను సంగీతం రాకేందు మౌళి, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, ఈ సాయంకాలం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. చిత్రకుస్మాలు సినీ గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. ప్రేమంటే చిత్రం నుండి అబ్బే ఆలపించిన పాటను సంగీతం లియోన్ జేమ్స్, సాహిత్యం శ్రీమణి.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: సో ఫ్రమ్ సో చిత్రం నుండి శ్రీకృష్ణ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు విందాం. సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం వినయ్ గోలగని.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: నమస్తే. అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సిరివెన్నెల చిత్రలోని పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున, ఘర్షణల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్రమోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్రమోదీ పేర్కొంటూ,
4: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్, టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
2: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
3: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
4: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. బ్రిక్స్ దేశ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఆర్ సొల్యూషన్స్ కే లియే మహత్వపూర్ణ సెంటర్స్ భీ బన్ రహే హై.
2: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
5: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
2: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హయ్యెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
3: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
6: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకింగ్ ఇన్ 2021 అండ్ వి డిసైడెడ్ that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
2: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
3: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
2: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
7: సుపోషిత్ బచ్పన్ స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है. हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं. इस वर्ष पोषण माह का हमारा संकल्प है, हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन, ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
3: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3000 కేవీకేల మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ IATO వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
8: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. Every few 100 kilometers our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with,

0: ఇండియా రికార్డెడ్ అప్రాక్సిమేట్లీ 4.29 బిలియన్ డొమెస్టిక్ టూరిస్ట్ విజిట్స్ ఓవర్ 428 crore విజిట్స్ ఇన్ అ సింగిల్ ఇయర్.
1: స్వచ్ఛత హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్, వికసిత భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛత హి సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నామ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ అజయల్ నంద. చాలా మెసేజెస్ వచ్చేసాయి. హలో అల్నందాక, హౌ ఆర్ యూ అంటున్నారు జ్యోతి కర్ణపాడు నుంచి. ఎస్ జ్యోతి, నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇంకా కట్ల సతీష్, ఓకే సో మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ ఇంకా అబో చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇక్కడ చూద్దాం. నరసింహనాయుడు గారు నేతివాణిపల్లి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా శుభోదయం మిత్రమా అంటున్నారు శ్వేత గారు హైదరాబాద్ నుంచి. సో ఎస్, అద్భుతమైన మాటలతో పాటలతో అలుస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా వినాయక చవితి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, వేడితో చేస్తే గణపతి ఆనందిస్తారు చక్కగా వివరించారు అంటూ. వానాకాలం మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి, అవన్నీ మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అంటూ నానమ్మ అంటూ సీతారామయ్య గారు మనోరాలు అంటూ. నిజంగా అమ్మమ్మ నానమ్మలు అయ్యి మా అమ్మగారు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము చూసాం కదా. సో బ్యూటిఫుల్ లవ్లీ బాండింగ్ అంటూ అమ్మ వచ్చి వెళ్తుంటే మా పిల్లలు కూడా ఏడుస్తారు. అమ్మ వెళ్ళిపోయాక బస్ ఎక్కి ఇంటికి వస్తే అమ్మమ్మ లేకపోతే రూమ్ అంతా ఖాళీగా ఉందని పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది మేడం. ఫోన్లో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అమ్మమ్మతో వీడియో కాల్ చేసి కానీ పడుకోరు అంటున్నారు. సో ఆసమ్. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉండ నిజంగా మనం చేసుకున్న అదృష్టం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు అంత ఆత్మీయత దొరకదు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమ్మమ్మ నానమ్మ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆనందాన్ని సంతోషాన్ని మనమే కలిగించాలి, ప్రేమతో ఉండాలి అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి. సో వందనాలు, స్ఫూర్తినిచ్చే మాటలు, అలానే నిజంగానే మనం మనసా వాచ కర్మణ వికర్ణ శుద్ధిగా అన్ని చదువులో గాని అన్ని పనుల్లో గాని మనసు పెట్టి చేయాలి అంటున్నారు. అండ్ ఇంకా అలానే గో గ్రీన్ గణేష గురించి అయితే అందరికీ అర్థమైంది కదా. సో మట్టి వినాయకుల్ని శ్రద్ధతో పూజిద్దాం. అండ్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చాలా మంచి పాటలు చెప్పారు ఆ బంధాల గురించి అంటూ. మా మనవరాల పేరు శ్రీఫ్ అని, చిన్నప్పటి నుండి అమ్మ కంటే మేమంటే చాలా అభిమానం. కోవిడ్ వస్తే మాకు సపర్యలు చేసింది, మేం మర్చిపోలేని రోజులవి. తనకి కూడా కోవిడ్ వచ్చింది అంటూ మెసేజ్ పంపించారు. ఓ మై గాడ్, దట్స్ సో స్వీట్. సో నిజంగా దగ్గరనే మిమ్మల్ని చూసుకోవడం అనేది, సో అలాంటి బాండింగే కదా మనం అందరం కోరుకునేది.

ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అన్ని ఫినిష్ చేసేద్దాం. సో నరేష్ మెర్సి విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ ఇంకా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందజేస్తూ జై జై గణేష అంటూ హర్విలిక్ స్వాగతం అన్నారు రఘుబీర్ సింగ్ అండ్ ఇంకా సుగ్నబాయ్. అండ్ ఇంకా నెక్స్ట్, హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ కల్సినంత గారండు, నేనండి విజయలక్ష్మి పెదకొండూరు నుంచి, బాగున్నారా అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ అలానే గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ కి గ్రాండ్ డాటర్స్ బాండింగ్ గురించి మీరు గ్రాండ్ గా చెప్పడం మాకు గ్రాండ్ గా నచ్చిందండి అంటూ హర్విల్లిక్ స్వాగతం అన్నారు. మరి గ్రాండ్ గా మీరు ఆన్సర్ ఇస్తానని ఫస్ట్ క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ గురించే అడిగాను, దానికి కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అప్పలరాజు గారు పెడన్ నుంచి, మా నానమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కథ చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది. మా నానమ్మ గారితో మా బాండింగ్ అలా ఉండేది అన్నారు. దట్స్ సో స్వీట్. అండ్ ఇంకా అల్కనంద గారు, మా తాతతో బ్యాంక్కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకొచ్చేదాన్ని, ఐ మీన్ చేసుకొచ్చేవాడిని అంటూ, అది నా స్వీట్ మెమరీ అంటున్నారు బెంగళూరు నుంచి సూరజ్. ఓకే దట్స్ సో స్వీట్, అబ్బాయి అనిపించుకున్నారు చూసారా. సో క్యాష్ ఫైనాన్స్ దాంతో సంబంధించి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అన్నారు కమతమ్మ వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మా అమ్మమ్మ గారితో చాలా హ్యాపీగా ఉండేదాన్ని, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బాగున్నారా అంటున్నారు. ఇదిగోండి సూపర్ గా ఉన్నాను అండ్ కారు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ, మా మనవళ్ళు మనవరాలు వాళ్లతో తాతలా కాకుండా ఫ్రీగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నాకు చాలా ఆనందం అన్నారు. ఎస్, మీ మనవడు లాస్ట్ 2-3 వీక్స్ మెసేజ్ కూడా పంపించినట్టున్నాడు మన షోకి. సో ఎస్, మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటారని అర్థమైందండి. అండ్ అంబికా భవానీపురం నుంచి అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, ఈరోజు టాపిక్ సూపర్ సూపర్ సూపర్, నేను మాత్రం మనవడు మనవరాల కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే, సో అంబికా గారు ప్రమోషన్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే, సో శీఘ్రమేవో మీకు ప్రమోషన్ ప్రాప్తి రస్తు. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి, నాకు తాతయ్య నానమ్మ ఎవరూ లేరు, నేను పుట్టక ముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్బా భాస్కర్ గారు సేమ్ పించ్, అందుకే వాళ్ళ విలువ నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది, అరే ఉన్నవాళ్ళు ఎందుకురా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి. డోంట్ వరీ అండి, ఉన్నాం మాలాంటి వాళ్ళం, అదృదృష్టవంతులు, బట్ ఇట్స్ ఓకే, దాని బదులు గాడ్ మనకి వేరేదేదో ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా శుభోదయం మేడం, మీరు రాలేదో లేక నేను ట్యూన్ చేయలేదో ఏమో కానీ చాలా రోజుల తర్వాత మీ గొంతు ట్యూన్ వినగానే చాలా ఆనందం వేసింది అన్నారు. ఎవరు ఇంతకీ సప్తస్వర శోభిత హర్విలుకి ఓకే స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. నేను వస్తూ ఉన్నానండి అలా శుభోదయం చెప్తూ, ఒక్కొక్కసారి శుభరాత్రి చెప్తూ నేనైతే వస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, మంచి మంచి విషయాలు చెప్పారు నందుజీ. ముందుగా మా నానమ్మ గారు అయితే ఎవరేమిచ్చినా, ఎగ్జాంపుల్ స్వీట్ ఆర్ ఫ్రూట్, అటుకులు కూడా మనవాళ్ళ కోసం తన చీర చెంగలు మూటగట్టి ఇంటికి వచ్చాక పెట్టేది. ఆ దట్ సో స్వీట్, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత క్యూట్ గా ఉండుంటుందో. ఇప్పుడైతే మా మనవరాలు మనవడి కోసం వాళ్ళ అమ్మకి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్ టైప్ కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తున్నారండి నందుజీ అంటున్నారు. ఓకే దట్స్ రియలీ సో స్వీట్ అండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సచ్ ఎ స్వీట్ టాపిక్ కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చేద్దాం, బట్ ఆల్రెడీ ఇక్కడైతే 10 మెసేజెస్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ తో మీకున్న ఒక స్వీట్ మెమరీ, ఆర్ మీ మనవడు అంటే లైక్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీ మనవడు మనవరాలతో మీకు గుర్తుండిపోయే ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలి అంటే 8662488144 8662488184 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ 35, చిన్న గద కాదు. స్టే ట్యూన్డ్ విత్ భారతీయ FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.

0: మీరు విన్నారు వివిధ భారతి 101.3. అంతా సిస్ యోర్ రాజనంద అండ్ మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి, ఓకే, అన్హీమ్ కాలిఫోర్నియాలో డిజ్నీ ల్యాండ్ కి మా మనుమలందరితో కలిసి వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఓకే, కలిసి తిరిగిన సందర్భం మర్చిపోలేను మేడం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ సో స్వీట్. అండ్ ఇంకా విరాట్ నందన్ అంటున్నారు ఎవరు, ఓకే, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, ఓకే, విరాట్ నందన్ గారు హాయ్ అండి, ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి యల్గుంద గారు అంటున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ పోరంగి నుంచి వీర రాఘవ రేఖ షాయి. అండ్ ఇంకా మోనిక వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హలో అంటున్నారు. హలోతో పాటు మీ ఆన్సర్ కూడా పంపించాలి కదా. అండ్ ఇంకా నమస్తే విజయవాడ వివేనందర్స్, జేఎస్వి సీత సమత అల్కనంద, మా పేర్లు బాగానే గుర్తుపెట్టుకున్నారు. క్వశ్చన్నే మర్చిపోయారా? క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడండి, ఎక్కడ? అండ్ ఇంకా నెక్స్ట్, మీ చిరునవ్వులతో కార్యక్రమానికి విచ్చేసిన మీకు స్వాగతం అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. రాజశేఖర్ రాజు గారు మీకు కూడా ఆ గ్రాండ్ వెల్కమ్. బట్ నేను అడిగిన క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ తో మీకు ఉన్న ఆ సంబంధం, అంటే ఆ బాండింగ్ ఆర్ స్వీట్ మెమరీ గురించి మెసేజ్ చేయండి అని చెప్పి. ఎస్, మరి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్ను.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

సో ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కే ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఎస్, మరి అవన్నీ కూడా చదివి వినిపించేద్దాం. బికాజ్ నేను ఇంకా 2-3 క్వశ్చన్స్ రాసుకొచ్చాను, కానీ ఇక్కడే మనకి 10:35 అయిపోయేలా ఉంది. సో నో ప్రాబ్లం. ఎన్ని మెసేజెస్ ఆర్ ఎన్ని క్వశ్చన్స్ వెళ్ళాయన్నది కాదు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి అన్నదే ముఖ్యం. అండ్ హలో అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో మా గ్రాండ్ పేరెంట్స్ చిల్లర డబ్బులు దాచుకుంటే నేను కొట్టేసేవాడిని అంటున్నారు. అబ్బా బాబా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారండి. సో ఎస్, గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమనరు, అందుకని అలా బ్రతికిపోయారు అనమాట. అండ్ ఇంకా మా మనవరాలు నన్ను మా అమ్మలాగా దేవా దేవా అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. దట్స్ సో స్వీట్. అండ్ ఇంకా మా తాతగారు అమ్మమ్మ ఓకే ఎదురుగా ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 2024లో తీసుకోవడం నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. ఓకే, మలయాళ ప్రీతి ముంబై నుంచి. ఓకే, సో సూపర్ అన్నమాట వాళ్ళకి దగ్గరగా ఉంటున్నందుకు. అండ్ ఇంకా శోభా గారు తిరుపతి నుంచి, మా మనవడికి

తెలుగు రాదు, బాధగా ఉంటుంది. గాని నా కోసం సాక్సఫోన్ ప్లే చేస్తాడు, అదేంటో సంతోషంగా ఉంటుందమ్మా అంటున్నారు. సో ఎస్, మనవడు మనవరాలు కదా, వాళ్ళు ఏం మాట్లాడపోయినా చాలు, కళ్ళు ఎదురుగుండా ఉంటే చాలు, ఆ ఆనందం మనకి రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇంకా నమస్కారం అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి అంటే మా మామగారికి 93 ఇయర్స్, తాతగారు లేరు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అపర్ణ, హైదరాబాద్ నుండి వల్లి, ఓకే వల్లి గారు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. మా అమ్మమ్మ రోజు శ్లోకాలు చెప్పేవారు కాల్స్లో, ఆవిడ విజయవాడలో ఉంటారు. 1 ఇయర్ బ్యాక్ వానికి దూరం అయ్యారంటూ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే, మీరు చెప్పే ఆ ప్రతి శ్లోకంలో ఆవిడ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అండ్ ఎస్, ఇందాక లైక్ విడిన్ మెన్షన్ బట్ నిజంగా ఈ పూజలు ఆర్ ఈ డివోషనల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఈ నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు ఫర్ ది మెసేజ్. అండ్ శుభోదయం అల్నత బంగారు తల్లి అంటున్నారు. నిజంగా నాకు తాతయ్యో ఆర్ నానమ్మ అమ్మమ్మ ఉండుంటే ఇట్లానే పిలిచేవాళ్ళేమో, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు అంటే ఇంతకీ మెసేజ్ పంపించింది, ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే సో అమ్మమ్మలు తాతయ్యల దినోత్సవం శుభాకాంక్షలు అల్నంద అన్నారు. అయ్యో నానమ్మలు కోపం వస్తుంది, మీరు ఓన్లీ అమ్మమ్మ తాతయ్యల దినోత్సవం అంటే. సో ఎస్ థ్యాంక్ యూ అండి. అండ్ వివి రెడ్డి గారు హౌ యూ మేడం అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ అల్కనంద సార్, ఐఎమ్ గ్రాండ్సన్ ఆఫ్ తాతారావు గారు ఫ్రమ్ కానూర్. ఎస్, నీ గురించి ఇందాక చెప్పాను, నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను తిరుపతిలో అన్నారు. వావ్, ఎస్ నేను కూడా అటు వెళ్ళినప్పుడు అంతా అనుకుంటా అబ్బా అసలు భలేరా వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్ అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిమెంబరింగ్ మీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మెసేజ్ టుడే, కన్వే మై గ్రాండ్ ఫాదర్స్ డే విషెస్ టు మై గ్రాండ్ ఫాదర్ తాతారావు గారు అంటున్నారు. ఓకే దట్స్ సో స్వీట్. అండ్ ఇంతకీ ఎవరు అంటే తాతారావు గారు వాళ్ళ మనవడి పేరు. ఈ మెసేజ్ పెట్టే ఆనందంలో ఆ మెసేజ్ తన పేరు పంపించలేదు. సో హీఈస్ రంజిత్. అండ్ ఇంకా మేడం గ్రాండ్ పేరెంట్స్తో ఆప్యాయత అనురాగాలతో కలిగి ఉంటుంది బంధం. అండ్ ఇంకా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి. అండ్ మా మనవరాలు యుఎస్ నుండి చిన్న చిన్న కానుకలు క్యాప్స్ అవి తెస్తుంది అంటున్నారు శోభా గారు. శోభా గారికి అన్ని గుర్తొస్తున్నాయి. ఓకే అండి, ఐ అండర్స్టాండ్. అసలు ఇప్పుడు పంపించిన మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కూడా వీళ్ళందరి మొహం మీద ఆ చిరునవ్వు ఖచ్చితంగా ఉండుంటుంది, బికాజ్ ఆ బాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వెరీ స్పెషల్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఐ డౌట్ మరి థర్డ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఎస్, మరి ఇంతకీ సెకండ్ క్వశ్చన్ ఏంటే జాగ్రత్తగా వినండి. సో అందరికీ తెలిసే ఉంటుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ చేద్దామని ఈ క్వశ్చన్ అడిగాను. సో రేపటి వినాయక చవితి కథ గురించి అనమాట. కథ గుర్తున్న వాళ్ళు ఇట్టే నాకు ఆన్సర్ పంపేస్తారు. సో ఎందుకు రేపటి వినాయక చవితి కథ అని చెప్పానంటే, ఎవరికైతే ఆన్సర్ తెలీదో వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆన్సర్ నాకు పంపిస్తారు అని చెప్పి. అబ్బాబాబా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మీకు, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తున్నాను. సో ఎస్, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు ఎవరు? సో శమంతకమణి ఎవరి దగ్గర ఉంటుంది? అరే అరే, రెండు మూడు పేర్లు మైండ్లో ఉన్నాయి అనుకుంటున్నారా? సో మరి సూర్య భగవాను పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488141, 8664848814. సో ముందుగా అయితే మన గణపయ్య ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేసేసుంటారు, మరి ఆయన గురించి ఒక లవ్లీ ట్రాక్ జై చిరంజీవ ఫిల్మ్ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ అర్జే అల్క్నందా.

ఎస్ గణపతి పప్ప మోరియా అదలడ్డు ఖాళీయా. సో నిజంగా ఈ వైబ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వీధి వీధిలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి పండగలో ఉన్న ఆ సారాంశం కూడా తెలుసుకోవాలి. మరి ఈ పాటలో చెప్పినట్టుగా అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి. ఇట్లా మనం

శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు అని అడిగాను. చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. అయినో మీరు అందరూ స్మార్ట్ కాబట్టి పైగా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ 30+ మెసేజెస్ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ చదివేస్తాను. సో ఎస్, ఎవరు అంటే, ఓకే, సో విజయలక్ష్మి గారు పెదగుండూరు నుంచి 8 బారువుల బంగారం ఇచ్చే శమంతకమణి. సో అసలు నేను అది కూడా చెప్దాం అనుకున్నాను ఆన్సర్ రివీల్ చేశాక, ఈలోపు ఆవిడే చెప్పేశారు. సో ఆ శమంతకమణి సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకున్న ఆ రాజు ఎవరంటే అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా మా ఊర్లో గణేష్ మహారాజ్ కొంతమంది 2 డేస్ నుండి విచ్చేస్తూనే ఉన్నారు, మరికొంతమంది గణేష్ మహారాజ్ ఆన్ ది వే అండి అంటున్నారు. సో మొత్తానికి రేపటికైతే ఆయన అసలు బర్త్డే రేపు కాబట్టి అసలు రేపు అసలు సందడే సందడి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన గారు తిరుపతి నుంచి. నేను చేసే జంతికలంటే భలే ఇష్టంగా తింటుంది వాళ్ళ మనవరాలు అంటున్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ మెసేజ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అపర్ణ అండ్ వల్లీ గారు, రైట్ ఆన్సర్ మురళీ గారు, హాయ్ అండి. అండ్ ఇంకా అపలరాజు గారు పేడ నుంచి, రైట్ ఆన్సర్ సాయి శ్రీష తిరుపతి నుంచి, ఇంకా రాజకుమారి మార్కాపురం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే కోట సునీత విజయవాడ నుంచి. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, నెక్స్ట్ పి నరేష్ రాజు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎస్, చాలా రోజుల తర్వాత నమస్కారం అండి, ఎలా ఉన్నారు, మేం క్షేమం అంటున్నారు. అండ్ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్తుంటే నాకు ఆ పాత రోజులు అలా సినిమాలాగా కళ్ళ ముందుకు వచ్చేసాయండి అంటున్నారు. మా తాతగారు రోజు పడుకునే ముందు రామాయణం భాగవతం కథలు చెప్పేవారు. ఇంకా తాతగారు నానమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. చాలా చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ గారు అయితే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మా ఇంటికి దగ్గరలోనే చల్లంగి తీర్థం అయ్యేది. అప్పుడు డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకుని వెళ్ళి అన్నీ కొనిపించేవారు. దట్ సో స్వీట్ నరేష్ రాజు గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్ నెక్స్ట్, అబో చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయండి. రోహన్ అండ్ సోమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. అమ్మమ్మ నానమ్మల దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, మోరల్ కథల కోసమే కాదు ఎన్నో నైతిక విలువలు కూడా నేర్చుకోవాలి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. అండ్ అలాంటి రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్. అంబికా గారు భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, మా తాతయ్యతో హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్లేవాళ్ళం. నరేష్ గారు, మీరు పాటల్లో పడిపోయి క్వశ్చన్కి లేట్గా ఆన్సర్ పంపిస్తేలా, ఇట్స్ ఓకే. బట్ మా గ్రాండ్ పేరెంట్సే కాబట్టి అందుకే చదివి వినిపించేస్తున్నారు. అండ్ హై మిత్రమా, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ, ఓకే, శమంతకు మణితో పాటు కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు మన కన్నయ్యకి, మరి ఎవరైనా. సో హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్క అండ్ హనీ, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. సో అందరికీ కథ గుర్తుండి పెట్టారో లేదా కథ గుర్తొచ్చి ఆన్సర్ పెట్టారో, మొత్తానికైతే నాకు రైట్ ఆన్సర్ పంపించారు. అదే నాకు చాలా చాలా చాలా హ్యాపీ. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అన్నారు, రాఘవ అండ్ ఇంకా కిషోర్ కుమార్ గారు. సో మీరు ఆన్సర్ పంపించండి, ఆన్సర్ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ, ఓకే, అమ్మమ్మ గారు, మాకు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మా అక్కయ్య గారిని, నన్ను, చెల్లైని అందరినీ కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ, సో ఎస్, అలా చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి నాడే మాకు కూడా, ఐ మీన్ లైక్ నా బర్త్డే అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకా ఏమని మెసేజ్ పంపించారు, ఎస్, ఓకే, సో వాళ్ళ అనుబంధం అదంతా ఇంతకీ ఎవరంటే మెసేజ్ పంపించింది మనకి, అయ్యో మీ పేరు మర్చిపోయారా ఈ ఆనందంలో, ఎవరబ్బా. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పంపించింది బండార్ త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అర్థమైంది మీ భావం నాకు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరంటే ఉర్వకోండ్ నుంచి ఈశ్వరయ్య గారు, రైట్ ఆన్సర్. ఇంకా రామాంజనేయులు కదిరెప్ప సునంగేరి అనంతపురం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గోపాల గోపాల. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యెస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి నల్లని రంగునోడు తెల్లని మనసున్నోడు ఎవరు? మన కన్నయ్య. సో యెస్, మరి మన కన్నయ్యకి కూడా వినాయక చవితితో సంబంధం ఉంది. అదేంటి అంటే, సో అందరికీ తెలిసిందే, మరి తన కొడుకు చక్కగా ఉండరాలు తిని బర్త్డే రోజున ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా కొంచెం అబ్బా ఎక్కువ తినేశాను అనుకుంటుంటే ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుందన్నమాట, నిన్నెవ్వరూ చూడకూడదు, చూస్తేనా వాళ్ళకి నీలాప నిందలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. సో అలా అమ్మో అందరూ వచ్చి దేవతలందరూ నువ్వు అలా శాపం పెట్టేస్తే ఎలా, మరి అది సృష్టి ధర్మం కదా, సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే. సరే అయితే మీకు ఎక్సెప్షన్ ఇస్తున్నాను, వినాయక చవితి రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ వినాయక చవితి రోజు కూడా ఎవరైనా చూస్తే ఆ కథ చదివి అక్షంతలు వేసుకుంటే ఉండదు అని చెప్పి. సో మరి మన కన్నయ్య పాలు కోసం అలా సాయంత్రం పూట మైండ్లో, అరే వినాయక చవితి కదా ఇవాళ మనం చంద్రుణ్ణి చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే పాలల్లో ఆ ప్రతిబింబం చూస్తారు. మరి ఆ తర్వాత నీలాపలిందలన్నీ కూడా పాపం అనుభవిస్తారు. సో యస్, మరి అలా మన వినాయకుడికి

మనకు అన్నయ్యకి కూడా సంబంధం ఉందన్నమాట. సో ఎస్, చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఇంకా చదివి వినిపించేస్తున్నానండి. సో ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ అంట అని పంపించారు. అంటే ఆ రాజు అంట అని మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. అండ్ జేవి సత్యనారాయణ అవన్నీ గడ్డ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే మంగళగిరి నుండి, ఓకే, దామర్ల చినిమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు ఆన్సర్ అయితే పంపించలేదు కానీ విషస్ అందరికీ పంపించేశారు. అండ్ మావరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. శ్రోతల స్పందన చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు, బంగారు తల్లి నేను వింటూనే ఉన్నా అంటున్నారు. ఓకే, వింటూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వినాయక చవితి శుభాకాంక్షలు నీకు అంటున్నారు. అండ్ అందరికీ కూడా వింటున్న లిజనర్స్ అందరికీ కూడా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవకుమారి, ఓకే, ఆకుతోటపల్లి అనంతపురం నుండి జాంబవంతుడు అంటూ పంపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆన్సర్ ఇప్పుడు ఇంకా నేను రివీల్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చి సత్రాజిత్ అనమాట. సత్రాజిత్ సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందుతారు. అయితే సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు అలా వేటకు వెళ్ళినప్పుడు అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది. అయితే కృష్ణుడికి ఇచ్చింది జాంబవంతుడు, అంటే యుద్ధం చేసి తీసుకుంది, కానీ అసలు సూర్యుడు ఇచ్చింది అయితే సత్రాజిత్ మహారాజ్ అనమాట. సో ఎస్, దేవకుమారి గారు కథలోనే ఉన్నారు కాబట్టి నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. అండ్ ఇంకా సూపర్ సాంగ్స్ అంటున్నారు నరేష్ మెర్సీ గారు, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా విరాట్ నందన్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి అడ్వాన్స్ గా విషెస్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకందరికీ కూడా. అండ్ ఓకే, మురళీ గారు మీ వాయిస్ బాగుందంటున్నారు, వాయిస్ బానే ఉంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ఇంకా భాస్కర్ గారు, అల్గ్నంద గారు మీకు కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో వినాయకుడిని, వినాయకుడు ఏంటి, వినాయకుడిని చాలా మంది ఆన్ ది వేలో ఉన్నారు, అందరినీ అడిగానని చెప్తాను, అందరినీ మంచి మార్గంలో నడిపించాలి అని కూడా చెప్తాను. అండ్ ఇంకా గూగుల్ తల్లి ఉండగా మాకేలా భయం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి జాంబవంతుడు అని చెప్పి. సో విన్నారా, విన్నారా, అందుకే చెప్పా గ్రాండ్ పేరెంట్స్ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి. జాంబవంతుడు కాదు. సో ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు అందరూ పంపించేశారు కదా, సత్రాజిత్ మహారాజు, సూర్యుడి నుంచి తీసుకుంది సత్రాజిత్ మహారాజు. గూగుల్ తల్లి ఇలానే కన్ఫ్యూజ్ అవుతండి, అందుకనే గ్రాండ్ పేరెంట్స్ ని, మన తల్లిదండ్రుల్ని అడగాలి బ్రహ్మయ్య గారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, గూగుల్ చెప్పిందంతా నిజం కాదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, మెసేజ్ పంపించింది, ఓకే, కన్నయ్యకి వినాయకునికి మధ్య కనెక్షన్ ఓకే నీలాపనిందనమాట అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, ఇంకా చాలా పెద్ద మెసేజ్ పంపించారు కానీ బ్రహ్మయ్య, ఓకే, సో బట్ టైం లేక నేను చదవలేకపోతున్నాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బండారు త్రిమూర్తులు గారు అనమాట. అండ్ ఇంకా డాక్టర్ గారు, ఓకే, మీ రేడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మచిలీపట్నం జానకి గారికి, వాళ్ళ అమ్మాయి దీపుకి, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నందుజీ, ఇందాక నా పేరు చెప్పలేదు, నేను అలిగాను సుమి అంటున్నారు. విజయలక్ష్మి గారు పెదగొండూరు అని చెప్పానే, అంటే మెసేజ్ చూడగానే ఆనందంతో లోపల చెప్పుకున్నానేమో, బయటికి మీకు వినిపించలేదేమో. అండ్ ఇంతకీ ఎస్ నరేష్ మెర్సీ విజయ, షో చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, ఇది మాత్రం మన గూగుల్కి స్టోరీ తెలిస్తే చాలు అంటూ, కన్నయ్య స్టోరీ అంటూ మొత్తానికి సత్రజిత్ అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది అనమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మెసేజెస్ చాలానే వచ్చాయి, సో అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఇద్దరు ముగ్గురు తప్ప. సో హ్యాపీ. అండ్ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గో గ్రీన్ గణేష గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎక్కువ ఆర్భాటాలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతోటి ఆయనకి ఆ ఆకు అంటే ఆ పత్రం సమర్పిస్తే చాలు, ప్రసన్నమైపోతాడు మన బుజ్జి గణపతి. సో మనస్ఫూర్తిగా చేయండి, త్రికర్ణ శుద్ధిగా చేయండి, ఏం చేసినా. అండ్ ఎస్, దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ నింద సైనింగ్ ఆఫ్. సో ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం, మరి తిరిగి మళ్ళీ కలుసుకుందాం వెనస్డే. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: 101.3, and this is your Ajay Nanda signing off. Tutu bye bye, sayonara.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండవ రోజుకు చేరుకుంది. సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. రెండవ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధానాంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ది, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలుల వేళ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ, తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపూర్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:55. నేను మీ క్రిష్. అండ్ ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అప్ టు 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఈ కూల్ కూల్ క్లైమేట్ లో. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎంతవాడు గాని నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఎంత వాడు గాని నుంచి ప్లే చేశాను అండ్ మనము నా సినిమా కబుర్లలో. సో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ వృషకర్మ అనమాట. సో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి గ్రాండ్ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా ఫిలిం మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అదే December 4, 2026. ఈ ఇయర్ December 4 రిలీజ్ అవబోతుంది మూవీ. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మూవీ విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్లియర్ గా తెలుస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. ఆఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. మరి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఇంకొక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసేవ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది బెనిడైల్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్. వింటూ స్టేట్యూ

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది.

0: ఇది ఆకాశవాణి విజయవాడ విద్యాభారతి ఎఫ్ఎం
1: 101.3.
2: వేణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: Red Bharati FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:00 దాటి 27:05 అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ది ప్యారడైజ్ అనమాట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటని. యాక్చువల్ గా అయితే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాలి, బట్ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా మేకర్స్ అందరూ. అఫ్ కోర్స్ నాని అండ్ డైరెక్టర్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. సెప్టెంబర్ 24 అంటే ఈ మంత్ 24 ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే అందించారు. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కాన్సెప్ట్ కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు ఎవరికి. బట్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఉండదంట, అఫీషియల్ ట్రైలర్ కూడా ఉండదు, డైరెక్ట్ గా మూవీనే రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి 24 ఎలా ఉండబోతుందో ది ప్యారడైజ్. జడలు ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్నూ నుంచి ప్లే చేస్తున్నాను వింటూ. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కార్తిక్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు నుంచి ప్లే చేశాను వెంటనే సాంగ్ ని కంపోజ్ చేసింది ఇళయరాజా. మనమునాం సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ AK-47 అంటే ఆదర్శ కుటుంబం అన్నమాట. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ నువ్వు నాకు నచ్చవు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మల్లీశ్వరి, అండ్ అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు రెండు సినిమాలకి రైటర్ మాత్రమే, బట్ ఫస్ట్ టైం ఆయన ఫుల్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్న మూవీ ఆదర్శ కుటుంబం. సో ఈ అక్టోబర్ 2nd కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి, వీళ్ళ కాంబినేషన్ చాలా ఇయర్స్ తర్వాత రాబోతుంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నిన్న ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నారా రోహిత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఉంటుందంట, అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. మరి ఎంతవరకు నిజమనేది మనం మూవీ రిలీజ్ తర్వాత మనం అయితే చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది SS తమన్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇంటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్.
1: న్యూయార్క్ నగరం నిదురోయ వేళ నేనే ఒంటరి.
0: సో ఈ సాంగ్ తర్వాత మనమున్నాం సినిమా కబుర్లలో. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఎవరి గురించి అంటే మన బాలయ్య బాబు గారి గురించి అనమాట. సో కొరటాల శివ అండ్ బాలయ్య బాబు కాంబినేషన్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్ పైన చాలా చర్చలు కూడా సాగినాయి, చాలా ఐ మీన్ చాలా న్యూస్ అయితే వినిపించింది ఇండస్ట్రీలో. బట్ మొత్తానికి ఫైనలైజ్ అయిందనమాట, కొరటాల శివ గారి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అంటే ఈ మూవీలో ఆయన సరికొత్త మేక్ ఓవర్ లో కనిపించబోతున్నారంట బాలయ్య బాబు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. అండ్ షూటింగ్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ షూట్ తో బిజీ కాబోతున్నారు బాలయ్య. అండ్ మొత్తానికి 15 డేస్ బట్టి షూట్ అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనకి మెయిన్ హైలైట్ అవ్వబోతున్నాయని వినిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దేవరా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా దేవరా తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. అండ్ స్టూడియోలో టైం 11:53:52. ఇది ఈ రోజు సినిమా కబుర్లు. అండ్ ఒక సూపర్ సాంగ్ తో ఈ రోజు సినిమా కబుర్లకి బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 2 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంథన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు జరుగుతోంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ది, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులు వేళ చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేషవ వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటరాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత క్రికెట్ జట్టు తన మొదటి టీ20 మ్యాచ్ను ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:46. ఈ రోజు మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే త్రిమూర్తులలో ఒకడైన శివుడు, త్రినేత్రుడు, శంకరుడైన శివుడు, భక్తవ శంకరుడు, అతడే విశ్వనాథుడు.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. Prime Minister Narendra Modi today said pandemics, climate disasters and supply chain disruption have demonstrated that in today's interconnected world, no crisis remains confined to a single region. Addressing the open session of BRICS summit at Bharat Mandapam in New Delhi, Mr. Modi said BRICS nations have therefore placed special emphasis on enhancing resilience among the grouping. In the session on resilience, innovation, cooperation and sustainability, Mr. Modi also emphasized on timely identification of challenges, preparation for them and taking immediate action. He said that a consensus has been reached on a BRICS integrated early warning system for the prevention of and response to infectious diseases. He added that early warning data integration guidelines have been formulated for disaster management.
2: Aaj ke interconnected world mein koi bhi sankat एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है. चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
1: Prime Minister Modi cautioned that weaponization of technology and critical minerals can become a hurdle for progress. He said BRICS nations have stressed on inclusivity in adoption of technology.
2: टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है, इसलिए हमने टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है.
1: Mr. Modi said they have set up a BRICS digital center of excellence for smart grids and energy storage, which will help make clean energy systems more reliable, efficient and accessible. Prime Minister said that the benefits of solutions developed within BRICS should be made adaptable and accessible to meet the needs of the global south. Mr. Modi further stated that the BRICS logistics supply chain cooperation framework will help make supply chains more reliable and resilient. Under the umbrella of innovation, the BRICS incubator network will connect startups and incubators. After the conclusion of the session, Prime Minister Narendra Modi will hold bilateral meetings with President of Kazakhstan Kasim-Jomart Tokayev, President of the Philippines Ferdinand R. Marcos Jr., President of Egypt Abdel Fattah al-Sisi, President of South Africa Cyril Ramaphosa and President of Burundi Evariste Ndayishimiye. He will also hold meetings with Vice President of Nigeria Kashim Shettima and Vice President of Uganda Jessica Alupo. The World Health Organization WHO has praised the New Delhi Declaration adopted by the BRICS nations during the BRICS Summit 2026. In a social media post, the Director General of the World Health Organization Tedros Adhanom Ghebreyesus appreciated the commitment to universal health coverage, resilient health systems, successful conclusion of negotiations on the pathogen access and benefit sharing annex to the pandemic agreement. The three-day Dryland Congress 2026 concluded in New Delhi with a call for greater South-South and triangular cooperation to accelerate solutions for dryland agriculture. The Minister of Agriculture and Farmers Welfare said that the event culminated with the adoption of the Delhi Declaration of Drylands 3D. The declaration set out a shared agenda for transforming dryland agriculture through collaboration, knowledge exchange, innovation and collective action across the Global South. India Meteorological Department has issued a red alert for Gujarat today, warning of extremely heavy rainfall across several parts of the state, particularly in South Gujarat. This fresh monsoon spell has already battered the state over the last 24 hours, with 193 talukas recording rain. The highest rainfall was reported in the Ukai region of Tapi district, which was inundated with over 11 inches of rain by 6 a.m. today. Meanwhile, IMD has forecast heavy to very heavy rainfall conditions over Madhya Pradesh, West Madhya Pradesh, Saurashtra and Kutch during the day. In men's cricket, India will begin the three-match 2020 international series against Afghanistan today at the Arun Jaitley Stadium in Delhi. The first match will start at 7 p.m. Indian time. And that is the end of this news bulletin.
0: కాట్మండు దగ్గరలో ఉంది, అది కూడా బాగ్మతి నదీ తీరంలో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. అండ్ పురాణమైన శైవ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం అనేది, అంటే దీని ప్రస్తావన అనేది కొన్ని పురాణ చరిత్ర గ్రంథాల్లో కూడా ఉంది. గోపాల రాజ వంశావళి ప్రకారం దీనిని ఎవరు కట్టించారు అంటే ప్రచండ దేవ అని ఆయన కట్టించారంట. అండ్ అంతేకాదు, పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం అనేది ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలిసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు కోటి రుద్ర సంహిత కూడా చెప్తుంది. సో నేవారి శైలిలో నిర్మించిన ఈ ఆలయం చూడడానికి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారనమాట. మరి అది సంగతి, విశ్వనాథుడు అని అంటే మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్నిటికీ విశ్వానికే నాథుడు అది. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇంకొక ఆలయం గురించి కూడా చెప్తాను. బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: CFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17:30. మనమున్నాం మీకు తెలుసాలో మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి ఈరోజు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ చెప్పింది పశుపతినాథ ఆలయం, అంటే నేపాల్లో ఉందని చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రాంబనన్ ఆలయం అనమాట. అంటే ఇది ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో ఉంది. సో ఈ ప్లేస్ లో చూసుకుంటే త్రిమూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయంట, బట్ వీటిలో అతి ఎత్తైన గోపురం ఉన్నది మాత్రం శివాలయానికి. అండ్ ఈ ఆలయం ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 9వ శతాబ్ది నాటిది అని చెప్తారనమాట. రాజు రాకాయ్ అనే ఆయన క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారని కూడా చెప్తారు. అండ్ అంతేకాదు, అంటే ఆ తర్వాత 850 తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు వీళ్ళందరూ కూడా దీనిని విస్తరించారని కూడా చెప్తారు. సో మొత్తానికి ఈ ఆలయాన్ని, అంటే ఈ త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఈ శివాలయాన్ని 856 స్టార్ట్ చేసినట్టు, అంటే అప్పుడు ప్రారంభించినట్లు మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది సంగతి, ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టేడియో.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారనమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
3: Guruji ee astrala prapanchamto naa jeevitham enduku mudipadundi?
4: Endukante

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:46 మనమున్నాం మీకు తెలుసాలో. అండ్ మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలుసాలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్చమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయీ హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప్ నహీ, పూరక్ హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ్ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమాట్ టోకియోఫ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధినమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమాపేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర్య సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40. మనమున్న మీకు తెలుసాలో పురాతన శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దట్ టు మన దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. సో మైసన్ శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంది అని అంటే వియత్నాం లో ఉందన్నమాట. పురాతన చంపా నాగరికకు చెందిన కొంతమంది అంటే చామ్ రాజవంశీకులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా శివారాధకులు అన్నమాట. వాళ్ళు దాదాపు 70 శివాలయాలను నిర్మించారంట, మామూలు విషయం కాదు అక్కడ. అని అంతేకాదు, ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినవిగా చెప్తూ ఉంటారు. అండ్ వీటిల్లో చంపారాజు భద్రవర్మ అనే ఆయన నిర్మించిన భద్రేశ్వర ఆలయం అనేది అంటే మెయిన్ టెంపుల్ గా పరిగణిస్తారన్నమాట. అలా చంపారాజ్యానికి చెందిన వీళ్ళందరూ దాదాపు 36 కిలోమీటర్ మార్గంలో ఈ పురాతన ఆలయాలన్నింటినీ నిర్మించుకుంటూ వెళ్లారంట. ఇంకో విశేషం ఏంటంటే వీటిని ఇటుకలతో నిర్మించడం చాలా చాలా విశేషం. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలను చూడడానికి వేరే వేరే దేశాల నుంచి పర్యాటకులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారన్నమాట. మరి అంతే కదా, మన అంటే మన దగ్గర శివాలయాలు మనందరికీ తెలుసు, మాక్సిమం అన్నిటి గురించి తెలుసు, వాటి హిస్టరీ ఏంటి, వాటి అంటే స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి అని అంటే అది ఎలా పాసిబుల్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి శివాలయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. నెక్స్ట్ మున్నేశ్వర ఆలయం అన్నమాట. పురాతనమైన ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలుసా? శ్రీలంకలోని పుట్టాళం అనే జిల్లాలో మున్నేశ్వరం అనే గ్రామంలో ఉంది. అండ్ 1000 ఏళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే అంటే కొన్ని గాథలు స్థల పురాణాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ అంతేకాదు, శ్రీలంకలోని 5 పురాతనమైన శైవ క్షేత్రాలైన పంచ ఈశ్వరం క్షేత్రాలలో ఈ మున్నేశ్వరం అనేది ఒకటి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన ఎగ్జాక్ట్ గా ఆ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. బట్ క్రీస్తు శకం 1412 కొట్టే అనే రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి అంటే ఫస్ట్ టైం పునరుద్ధరించినట్లు శాసనాధారాలు అయితే మనకైతే లభించినాయి అనమాట. అంతేకాదు, 16వ శతాబ్దిలో పోర్చుగీస్ సేనల దాడిలో ఈ ఆలయం అనేది కొంచెం దెబ్బతినిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కాంజన్ అనే రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ 18వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారనమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున ఆ ఉత్సవాలు అనేవి చాలా చాలా వైభవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హా విహార్. సో ప్రీహా విహార్ అంటారు దీన్ని. అంటే పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఎక్కడుంది అంటే కాంబోడియాలో ఉంది. సో థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లోని డాంక్రేక్ అనే పర్వత శ్రేణుల్లోని నిటారుగా ఒక కొండ మీద దాదాపు 800 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రీహా విహార్ అనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటిదని చెప్తారు. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే ప్రీహా విహార్ అంటే దేవతల విహార స్థలం అని అర్థం అంట. సో రాజులైన సూర్యవర్మరాజు అండ్ 2వ సూర్యవర్మరాజు ఇక్కడ శిఖరేశ్వర అలాగే భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారని చెప్తారు. అండ్ వీటి చుట్టూ అంటే ఈ శివాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళే నిర్మించారు. సో నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తైన మెట్లతో కూడిన ఒక మార్గం అయితే ఉంటుంది. అది ఒక్కటే మనకి దారనమాట. సో అలా అని చెప్పి ఇది పాసిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు. చాలా మంది పర్యాటకులు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడడానికి. సో ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ విశ్వనాథుడు, విశ్వానికే నాథుడైన, సో మన భారతదేశానికి మాత్రమే కాదు ఈ శివాలయాలు అంటే ఇలాంటి హిస్టారికల్ ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ ఆలయానికి సంబంధించిన కాదు, చాలా చాలా విశేషాలన్నీ చాలా ఉన్నాయి. మన దేశంలో మాత్రమే కాదు, పొరుగు దేశాల్లో, వేరే దేశాల్లో కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు మీకు తెలుసా. అండ్ లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలుసాకి మాత్రమే. ఎగ్జాక్ట్ 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల విషయంలో ముందు వరుసలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు పాటించేవిగానే ఉండకూడదని, నియమాలు రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని అన్నారు. అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండవ రోజు కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ 6 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులకు నిధులు తీసుకువచ్చి పనులను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. చంద్రలపాడు నుంచి కంచెల గ్రామానికి తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. తుర్లపాడు మీదుగా చంద్రలపాడు, కంచెల గ్రామాలను కలిపే ఈ రహదారి పునర్నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమందన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజెల్, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1 o'clock 34 minutes 30 27 seconds అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. ఈ రోజు ధీరాలో ఏం మాట్లాడుకుందాం అంటే, యాక్చువల్ గా 30 వయసుకి ముందు ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్ గా ఆలోచిస్తుంది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అప్పటికే సాధించేసి ఉంటారనమాట. అంటే చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా ఒక ఇండివిజువాలిటీతో వాళ్ల వాళ్ల స్కిల్స్ ని నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ కళలకి డెడ్ లైన్ పెట్టకుండా తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది గురించి, కొంతమంది ధీరల గురించి ఈరోజు ధీరలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను. రేంజ్ లవ్ స్టోరీ అండ్ తర్వాత మనమున్నాం ధీరాలో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 30 ఇయర్స్ ముందు ఏం చేశారు, 30 ఇయర్స్ కి ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ధీరల్ని ఏం చేయలేదు అని చెప్పి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి జనరేషన్ అలా కాదనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా 30 లోపే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఫస్ట్ మౌమితా బసాక్. సో ఈవిడ పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ అనే ఆవిడ. ఆవిడ చేతిలో సపోజ్ ఒక సూది పడితే అది కేవలం ఒక కుట్ట అవ్వదు, ఒక కథ మొదలవుతుంది అనమాట. అంటే జనరల్ గా మనం సాధారణంగా పాత క్లోత్స్ ఏవైనా సరే ఉంటే పక్కన పెట్టేస్తాం అనమాట. బట్ ఆవిడ ఇదే నా కాన్వాస్ అంటూ రంగురంగుల కళలను నేస్తారు అండ్ సాంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి చీరపై చిన్న చిన్న ముచ్చట్లుగా కుట్టేస్తారనమాట. అండ్ టీ కాఫీ కలర్స్ సహజ మరకలు, మిగిలిపోయిన క్లోత్స్ ఏవైతే ఉంటాయో వాటి ముక్కలు, ఇవన్నీ ఆమె చేతిలో పడితే రకరకాల డిజైన్స్ గా మారిపోతాయి అనమాట. సో ఆమె డిజైన్స్ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు మన దేశం దాటి స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలను కూడా అందుకున్నాయి. అంతేనా కాదు, రాష్ట్ర అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. సో మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, ఇలా తన కుట్టులోనే సందేశాల్ని నేస్తూ సూది చిన్నదైనా సందేశం మాత్రం పెద్దది అని నవ్వేస్తారు మౌమిత. అంతేకాదు స్థానికంగా ఉన్న మహిళలకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణంగా చెప్తారు. అలా మరి పాత బట్టలతో, అంటే పాత బట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపించారు మౌమితా బసాక్. ఇంకా ఉన్నారు ధీరలు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూ

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:19:46. మరికొద్దిసేపట్లో అంటే 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఎగ్జాక్ట్ గా 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో. వింటూ స్టెరియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఆర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల 15వ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంట దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
2: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకు అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: వింటున్న వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30 అని మనం మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరల గురించి. సో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన 20 ఇయర్స్ వయసున్న సిమోనా మోహన్ ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పందని చూపిస్తున్నారనమాట. అంటే పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ ని ఆవిడైతే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే గెస్ట్స్ ఉంటారో వాళ్ళకి వసతి మాత్రమే కాదు, స్థానికంగా ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నారనమాట సిమోనా మోహన్.

సో నీలగిరుల మధ్య మూడు, అంటే 3 బెడ్రూమ్స్ ఉండే ఒక కాటేజ్ లో కేవలం 3,000 రూపాయలకి అక్కడ స్టే చేసే ఒక సౌకర్యంతో పాటు, భోజనంతో పాటు, అంటే స్థానికంగా ఉండే ఏమైనా ఏమైనా కొనడానికి ఏమైనా ఉన్నాయా, అలాగే మన వెహికల్స్ కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయా అని చెప్పి ఒక ప్యాకేజీగా ఆవిడైతే అందిస్తున్నారనమాట. అందరు ఇలా చెప్పుకుంటూ పోతే ధీరులందరూ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:48:50 అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరాల గురించి. నెక్స్ట్ చెస్ వేదిక పైన మహారాణి దివ్యా దేశ్ముఖ్ అని చెప్పొచ్చు. సో 27 వయసులో చెస్ బోర్డు పైన తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేశారు దివ్యా దేశ్ముఖ్. మహారాష్టకు చెందిన ఈమె అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన కొద్ది మంది భారతీయ మహిళల్లో ఒకరుగా చెప్తారు. అండ్ అంతేకాదు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి యువతలో అంటే యంగ్స్టర్స్ అందరిలో కూడా చెస్ ఆడటం పైన ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నిజానికి అంటే చెస్ బోర్డు పైన ఆమె నడిపే ప్రతి పాము ఒక వ్యూహం అని చెప్పొచ్చు. అలాగే ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారితీసే తెలివైన అడుగుగా చెప్పొచ్చు. అంటే ఎక్కడా తడబడకుండా పాయింట్ టు పాయింట్ ప్రత్యర్థిని అంటే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి ఇప్పుడు 2026 క్యాండిడేట్స్ టోర్నీ పైన ఉన్నారన్నమాట. ప్రజెంట్ అంటే ఈ ఇయర్ లో నిజానికి ఆమె ప్లే చూస్తే కనుక ఆమె ఆట తీరు చూస్తే చదరంగ బోర్డు పైన రాజు రాణి కోట అన్నీ ఉన్నా సరే ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులైనా అనే భావన మనకి డెఫినెట్ గా కలిగిస్తుంది.

అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ధీరగురు ఎవరు అని అంటే ముబస్సిరా ఖలీద్ ఖత్రి. సో మూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కానీ ఆ ముద్రలు వేసేది మాత్రం అంతా మగవాళ్లే. బట్ ఆ సాంప్రదాయానికి చిన్న నవ్వుతో ఇప్పుడు నా వంతు అంటూ రంగంలోకి దిగారు ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈమె అజ్రక్ అనే ఒక క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా చెప్తారు. సో అందులో అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాదు ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేశారని చెప్పొచ్చు. సాంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను అలాగే హస్తకళా నైపుణ్యాన్ని జోడించి చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టైల్ అని దాన్ని క్రియేట్ చేసి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొత్త కొత్త డిజైన్స్ ని చూపించారని చెప్పొచ్చు. అంతేకాదు బిజినెస్ టెక్నిక్స్ అనేవి కూడా బాగా నేర్చుకుని కళకు వ్యాపార దక్షతను కూడా జాయిన్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆమె క్రియేట్ చేసిన డిజైన్స్ అన్ని కూడా మన ఇండియా మాత్రమే కాదు దేశీయ అంతర్జాతీయ వేదికలపైన ప్రశంసలు అందుకున్నాయని చెప్పొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ధీరలు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు అంటే చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ చెప్పినట్టు ఎవరినైనా అంటే ఓల్డ్ జనరేషన్ ఎవరైనా

మనం 30 ఇయర్స్ ముందు ఏం చేశారు అని అంటే పాపం వాళ్ళు ఏం చెప్పలేరు, అప్పుడు పరిస్థితులు అవి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా సరే 30 ఇయర్స్ మీరు ఏం చేశారు అని అంటే పెద్ద పెద్ద స్టోరీసే వినిపిస్తే మనకి, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత ఎంత మోటివేషనల్ గా ఉంటుంది మనకు వింటూ ఉంటే. అంటే యాజ్ ఏ సపోజ్ ఒక అబ్బాయిగా నేనే వింటున్నప్పుడు వీళ్ళు ఇంత సాధించారా అసలు మనం ఏం చేసాం మన లైఫ్ లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ధీరలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను, ధీరాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో న్యూస్ ఉంటుంది 2 o'clock కి ఢిల్లీ నుంచి, అండ్ 2:15 కి మళ్ళీ కలుద్దాం సందడే సందడిలో. వింటూ స్టేడియం టూ వివిధ భారతీయ 101.3, నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:32:55 మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేస్తాం. తెలుసు కదా నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

ఈ సూపర్ సాంగ్ విన్నారు కదా, మంచి మోటివేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఈ సాంగ్ వింటే ఒక పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. దీని ఒరిజినల్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, దాని గురించి చాలా సార్లు చెప్పాను. ఎనీవే ఈ సాంగ్ గురించి పక్కన పెడితే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఈజీగా అడగాలి కాబట్టి ఇదే సాంగ్, ఈ సాంగ్ ఏ సినిమాలో, ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

కార్తిక్ పాడిన సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అచ్చు ఫ్రమ్ ద మూవీ కుర్రాడు నుంచి ప్లే చేశాను. అండ్ మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఇందాక అంటే ఒక సాంగ్ ప్లే చేశాను. ఒక్కనాటితో శ్వాస నిన్ను వీడిపోతుందా, మరోనాడు మళ్ళీ వచ్చి కష్టమేదో తెస్తుందా. లిరిక్స్ మారిపోయాయి ఏంటి అని అనుకోవద్దు, ఒరిజినల్ సాంగ్ అని చెప్పాను కదా అది ఇదే అనమాట. మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. నా ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ ఇది. బట్ నేమ్ ప్లే చేసిన సాంగ్ ఒకే ఒక జీవితం ఏ సినిమాలో నుంచి ప్లే చేశాను అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. హ్యాపీ సండే కిషోర్ అని అంటూ కనకారావు గారు పడ నుంచి హ్యాపీ సండే మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ క్రిష్జీ, చాలా రోజుల తర్వాత మీ ట్యూన్ వినపడింది, ఎలా ఉన్నారు అని అంటూ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ క్రిష్జీ బాగున్నారా, ఆహా ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి పండుగ బొనాంజ స్పెషల్ మా అందరికీ అందించడానికి. సో ఈ రోజు మీరు వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది అని అంటూ స్పెషల్ షో అందరం ఎంజాయ్ చేస్తున్నామని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. అండ్ హాయ్ సార్ అంటూ పంపించారు, హాయ్ బట్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ లో సౌండ్ ఆన్ వెబ్ స్ట్రీమ్ ప్లీజ్ అని అంటూ రవి ఫ్రమ్ కర్ణాటక నుంచి, ప్లీజ్ సౌండ్ అంట. సో ఎవరికి వినిపించట్లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి, డెఫినెట్ గా రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించారు హాయ్ అంటూ, హాయ్ మీకు కూడా. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండేస్ అందరికి స్వాగతం అని అంటూ మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు, మీకు కూడా నమస్కారం. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, హలో క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు జవాబు అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు మీకు తెలిసే ప్రోగ్రామ్ లో లార్డ్ శివుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు, విఘ్నాలకు అధిపతి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా అండ్ మన లిజినర్స్ అందరికీ కూడా. అండ్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ ముద్దునూరు నుంచి చైతన్య యోగి వీళ్ళందరూ కడప నుంచి పంపించారు హాయ్. అండ్ రాజోల నుంచి జయన్న గారు హాయ్ బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ కాన్పూర్ నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, తెలియదు అండి అని అంటూ నేను చెప్తాను. అండ్ వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజోల నుంచి బోరెల సంధ్య. అండ్ ఫస్ట్ వినిపించింది మిస్టర్ ఓకే, ఇప్పుడు వినిపించింది కుర్రాడు, కార్తీక్ పాడిన పాట రచన అనంత శ్రీరామ్ అంటూ పంపించారు. సో మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా. పులిపాటి వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందడే సందడి, మీకు అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గమనిక సార్, నిన్నటి నుంచి రేడియో సెట్లలో ప్రసారం సరిగ్గా రావడం లేదు, యాప్ లో బాగానే వస్తుంది, బట్ ఈ ప్రాబ్లం సరి చేయండి. ఓకే చూద్దాం, డెఫినెట్ గా నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను హైర్ అఫీషియల్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వరుణ్ సందేశ్, నేహా శర్మ నటించిన కుర్రాడు ఇప్పుడు ప్లే చేసింది కాదు, ప్రీవియస్ సాంగ్ గురించి అడిగాను. ఓకే మొత్తానికి రైట్ ఆన్సర్ షరీఫ్ గన్నవరం నుంచి. అండ్ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్ సండే సండేకి సందడే సందడికి స్వాగతమా ఓకే. అండ్ అలాగే కలమందుల పాడి నుంచి పంపించారు కాసిం ముజావల్లి రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తలంపాడి నుంచి పంపించారు. కుర్రాడు మూవీలో సాంగ్ కాదు, ప్రీవియస్ గా ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని అడిగా. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిలు నుంచి పంపించారు రైట్ ఓకే కుర్రాడు. అండ్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ కుర్రాడు అని అంటూ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందడేస్ అందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా థ్యాంక్ యూ సో మచ్, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హాయ్ అంటూ క్యాదర్ వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్, ఆన్సర్ ఏది. అండ్ కే బెద్ద నరసింహ, పద్మభాయ్ వీళ్ళందరూ పంపించారు ఎర్రపల్లి మండలం నుంచి. హాయ్ విజయవాడ అంటూ హాయ్ హాయ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, బాగున్నారా, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అంటూ అమూల్య, హాయ్ హాయ్ నేను చాలా బాగున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు బాగా వినపడుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అంటూ
వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పెడన నుంచి, హాయ్ కృష్ణ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రశ్న వినలేదు అని అంటూ, సో ఆన్సర్ కూడా చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి ఇంక నేను క్వశ్చన్ మళ్ళీ అడగలేను. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృషి అని అంటూ, మీకు తెలిసాలో శివుని దేవాలయాల గురించి చక్కగా వివరించారు అని అంటూ, అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణి హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ అని అంటూ, సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ హలో వందే భారత్ కిషోర్ గారు, ఇప్పుడు నెల్లూరు ఎఫ్ఎం ట్యూన్ చేశాను, హ్యాపీ గణేష్ చతుర్థి అని అంటూ, మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ మీరు ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ నేను వినలేదు సార్, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ మహమూద్ ఇనాయతుల్లా పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ క్రిష్, గుడ్ ఆఫ్టర్నూన్, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పేరు మాత్రం పంపించట్లేదు చాలా మంది. సో అందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మిస్టర్ నూకయ్య అన్నమాట. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు, ఈ పాట ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను, అది మిస్టర్ నూకయ్య అండ్ కుర్రాడు అని అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోదా, జానకి రాజు రాంగ్ ఆన్సర్. అండ్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నుంచి పంపించారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మన సామెతలు అడగండి అలా చెప్పండి కాబట్టి ఫస్ట్ సామెత అడుగుతున్నాను. పాపమని పాత చీర ఇస్తే మిగతా సామెతను మీరు కంప్లీట్ చేయండి. 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పాపమని పాత చీర ఇస్తే ఇది చేసిందంట ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

యూరప్ అమెరికా సైతం కన్నేసే మనపై నిత్యం, హైదరాబాద్ అలాంటి సిటీ అని పాట మాట వేని. సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పాపమని పాత చీర ఇస్తే గోడ ఐ మీన్ మిగతా సామెతని మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి నో ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కాదు, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ ఎంత ఉందో అని కొలుసుకుందంట. ఓకే, తరాలపల్లి నుంచి జీరుపతులు వచ్చే గారు, అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను. పాపమని పాత చీర ఇస్తే దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా అది కాదు కదా. అలాగే హ్యాపీ కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి. ఎం నరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, యువర్ వాయిస్ సౌండ్స్ రియలీ నైస్ క్రిష్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్ కి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ ఇంటి వెనకాలకు వెళ్ళి ఓకే గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ తాడేపల్లి నుంచి నాగమణి, సామెత ఇంతేనా ఇంటి వెనక ఓకే రైట్ ఆన్సర్, అండ్ పాపమని పాత చీర ఇస్తే అంటూ శంకర్ జిల్లా ఓకే శంకర్పల్లి నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గోడచాటుకు వెళ్ళి అని అంటూ మాధురి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి బోరెళ్ల సంధ్య రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హాని రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, బట్ ఆ ఆన్సర్ మీకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అవునా, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కవిరాజ్ జోష్నవి వీళ్ళందరూ పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ రైట్ ఆన్సర్, అండ్ ఇంటి వెనక్కి వెళ్ళి అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్, అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దీపిక హైదరాబాద్ నుంచి పంపించారు. ఓకే, ఆ ఆన్సర్ అయితే నాకు అర్థం లేదు దీపిక. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ అనియ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మండూర్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మిర్యాల తిరుమలయ్య అండాలు పంపించారు పుట్టపాక నుంచి, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్, అండ్ నా పేరు పోతురాజు నాది రాచకుండం అది కృష్ణా జిల్లా నాగైనాక. ఓకే, ఆ ఊరి పేర డిఫరెంట్గా ఉంది. ఎనీవే కొత్త చీర అంట కొత్త సామెత చెప్పారు మీరు బట్ అది కాదు అని తిరుపతి నుంచి మురళి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ క్లూ ఇచ్చేసారు వచ్చి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ స్టిల్ టైపింగ్ అనమాట ఆత్మకూరు మండలం నుంచి వనపర్తి జిల్లా డి గోవర్ధన్ గిరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ రైట్ ఆన్సర్ అని చెప్పలేదు మా జవాబు కరెక్టేనా మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సరే, అండ్ ఇంటికి వెళ్ళి అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వెంకటేష్ శ్యామల, అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్, చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు, అలాగే ఇంటి వెనకాలకు వెళ్ళి అని అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఆన్సర్ ఏది సమాధానం అండ్ బాగున్నారా అంటూ సాహెం పోతిరాజు పంపించారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు. ఎనీవే పాపమని పాత చీర వేస్తే గోడచాటుకు వెళ్ళి మూర వేసిందంట అది సంగతి అది రైట్ ఆన్సర్ అనమాట సామెత, అండ్ ఇంటి చాటుకు వెళ్ళి మూర వేసిందంట అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నచ్చంపేట మండలం నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది గంట సురేష్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఇంకెవరు కూడా పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ. హీరో రామ్ పోతినేని డ్యుయల్ రోల్ చేసిన సినిమా ఏంటి?
సో డ్యువెల్ రోల్ చేసిన హీరో రామ్ పోతినేని సినిమా ఏంటి? 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. చాలా అంటే హాఫ్ సెంచరీ దాటిపోయినాయి అనమాట ఎస్ఎంఎస్ లో. అయితే రామ్ పోతినని డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. యాక్చువల్ గా టూ మూవీస్ ఉన్నాయి, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడ నుంచి కనకారావు గారు పంపించారు. ఎగ్జాక్ట్లీ ఒకటైతే రైట్ ఆన్సరే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్ స్నేహవాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ నుంచి, అండ్ రాజుల నుంచి బోరెళ్ల సంధ్య, అండ్ హాయ్ హర్ష రామ శర్మ పంపించారు మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీరేష్ క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్సావళి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ వజ్రాల వెంకటరెడ్డి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు సంతోష కృష్ణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ పుట్టబాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ రైట్ ఆన్సర్, అండ్ విశ్వా ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిష్ గారు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఎందుకంటే ప్రేమంట కాదు కదా, అండ్ మిగతా అయితే రైట్ ఆన్సరే. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాంత్ హనీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నా కోసం ఇరుముడి మూవీలో నుంచి ఒక సాంగ్ కావాలంట, సో సాంగ్ రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఇది, ఐఎమ్ సో సారీ. సాహిం పోతిరాజు గారు బట్ మంచి మంచి పాటలు అయితే వినిపిస్తూ ఉంటాను మీ అందరి కోసం, అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ చేయకుండా. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం 3:00 2 మినిట్స్ కి సందడే సందడిలో. వింటూ స్టేడియో.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, సంక్లిష్ట కణజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 51,952 మంది నేతలకు ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట నామిశెట్టి మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నెల్లూరు గణేష్ ఘాట్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యకులు జ్యోతుల నవీన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు సమావేశమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ అధ్యకులు చందమామ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరిపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతి ఈరోజు వైభవంగా నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:38 అని మనం నామ సందరే సందర్లో నేను అడిగిన క్వశ్చన్, హీరో రామ్ పోతినని డ్యూయల్ రిల్ చేసిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణప్రభు, అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా, అండ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ నివేణి త్రికెల్ సారీ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్, ఇప్పుడే వచ్చాను, సందడే సందరికి స్వాగతం సుస్వాగతం సార్, బహుకాల దర్శనాలు బాగున్నారా, పాటలు దంచిపడేస్తున్నారు అని అంటూ రామలకోడ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు, రైట్ కాదు రాంగ్ ఆన్సర్, డబల్ ఐ మీన్ ఇస్మార్ట్ శంకర్ లో డ్యూయల్ రోలా కాదు కదా, ఐ మీన్ ఇద్దరు ఉండరు కదా, ఒక్కళ్ళే ఇద్దరులా యాక్ట్ చేస్తారనమాట. అండ్ షబీనా కొరబలగోట నుంచి రైట్ ఆన్సర్, అండ్ బి ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు దేవసాయం బిజారం నుంచి పంపించారు, సో పేరా అది బట్ ఆన్సర్ ఏది, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ దీపికా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఓకే రాజేష్ అంబిక ఫ్రమ్ అండ్ ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. Prime Minister Narendra Modi today said BRICS is not merely a grouping of nations but an ecosystem of solutions, and the discussions over the past 2 days have further strengthened this conviction. During his concluding remarks at the BRICS session on resilience, innovation, cooperation and sustainability, Mr. Modi hoped that the New Delhi Declaration adopted at BRICS summit will provide a clear direction for shared vision and future cooperation. He stressed on the need to translate all outcomes into time-bound actions that deliver last-mile impact. He said BRICS nations will work together to ensure that the BRICS framework moves beyond mere documentation and creates a tangible impact in real life.
3: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल राइट में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
2: Saying that BRICS is poised to enter its third decade, Mr. Modi asserted that the world now expects concrete results from the grouping and not just ideas and commitments. He expressed confidence that BRICS will certainly live up to these expectations through collective efforts. Earlier addressing the open session of the BRICS summit at Bharat Mandapam in New Delhi, Prime Minister Modi today said pandemics, climate disasters and supply chain disruptions have demonstrated that in today's interconnected world, no crisis remains confined to a single region. Mr. Modi said BRICS nations have therefore placed special emphasis on enhancing resilience among the grouping. In the session on resilience, innovation, cooperation and sustainability, Mr. Modi emphasized that it is equally essential to identify challenges in a timely manner, prepare for them and take immediate action. Mr. Modi cautioned that weaponization of technology and critical minerals can become a hurdle for progress. He said BRICS nations have stressed on inclusivity in adoption of technology.
3: टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है, इसलिए हमने टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है.
2: After the conclusion of the session, Prime Minister Narendra Modi had a meeting with Egyptian President Abdel Fattah al-Sisi and the Kazakhstan President Kasym Jomart Tokayev on the sidelines of the BRICS summit. Defense Secretary Rajesh Kumar Singh today held a meeting with the Deputy Minister of National Defense of Vietnam, Senior Lieutenant General Nguyen Chung Thang, in New Delhi on the sidelines of the BRICS summit. The meeting focused on strengthening the bonds of friendship, advancing regional security, and deepening the bilateral enhanced comprehensive strategic partnership. Union Home Minister and Minister of Cooperation Amit Shah today inaugurated specially curated exhibition of manuscripts titled Sri Ganesh Gyanrathi at the Asiatic Society of Mumbai. Addressing the gathering, Mr. Shah said, India possesses a rich and radiant knowledge of tradition whose light has the potential to guide the entire world. Indian Railways registered a 5.4% year-on-year growth, loading 137.9 million tons of freight during August 2026, compared to 130.9 million tons in August 2025. The Minister of Railways informed that freight revenue during August 2026 increased by 6.27% compared to August 2025, indicating continued strengthening of the freight business of Indian Railways. The ministry added that last month, 5 new Gati Shakti cargo terminals were commissioned, taking the cumulative number of commissioned GCTs to 149 as on 31st August 2026. In Indonesia, around 140 passengers and crew are missing after a ferry carrying more than 240 people overturned in bad weather in the Java Sea today. Indonesian rescuers said at least 102 people have been rescued and the body of one passenger recovered as search operations continue around the vessel's last known position. In the Women's T20 Asia Cup cricket final, India will face defending champions Sri Lanka in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Both India and Sri Lanka have reached the final unbeaten. India had the most successful team in the Women's Asia Cup history with 7 titles. And that is the end of this news bulletin.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ జీతా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

పాప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది. లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ మహాత్మా నుంచి ప్లే చేశాను. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనము నమ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లా నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ రేడియో వింటున్న శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పంపించారు. చింతలపూడి నుంచి బిల్లేశ్వరి బి ఆదాం శ్రీను వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ హర్షరామ శర్మ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ డి నవి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి. అండ్ గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ. అలాగే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీరు వస్తేనే అందరికీ జోష్ వచ్చేస్తుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా కాపుకంపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మమ దినాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఈ వర్డ్ నేనే నా గెస్ట్ చేశాను అనుకుంటున్నాను, అంటే చాలా మంది గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్స్. అండ్ రాజుల నుంచి జయన్న గారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ ఏదైనా మనుషులంట, నేను సాయంత్రం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే నెంబర్ చెప్పారు, అప్పుడు నేను ఆ నెంబర్ నొక్కినప్పుడు వాట్సాప్లో చాట్ ఓపెన్ అవ్వలేదు, ఈ నెంబర్ నుండి ఎప్పుడైనా ఆన్సర్ పంపించవచ్చా? సో పంపించవచ్చు. మన వివిధ భారతి వింటూ ఉంటే కనుక విజయవాడ వివిధ భారతి ఈ నెంబర్కే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఈసారి అందరూ గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్, చిన్న వర్డ్ కదా. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిది ప రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెనీ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ ఆంటోనీ జయసింహ రవికుమార్ రెడ్డి వీళ్ళందరూ పంపించారు హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అటు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫోర్ లెటర్ వర్డ్ ఈజ్ అని అంటూ భవ్య పెనంలూరు నుంచి పంపించారు విజయవాడ నుంచి. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అంటూ. సో మెనీ ఓకే, మీరు మన పేర్లు పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం పంపించట్లేదు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురోజు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దోస్తు మేరా దోస్త్ అంట వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ రామల్కోట్ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో ఆన్సర్ లేదు, ఆహా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ బ్రో, రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అర్థం కాలేదంట, ఫస్ట్ టైం అనుకుంటా మీరు వినడం, సో కొంచెం అలవాటు పడాలి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్. అలాగే నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, దానికి కొన్ని క్లూస్ ఇస్తాను, ఆ క్లూస్ ని అంటే డీకోడ్ చేసి మనం ఆ లెటర్ ఏంటనేది, ఆ వర్డ్ ఏంటనేది, ఆ ఫోర్ లెటర్ వర్డ్ ఏంటనేది కనిపెట్టాలన్నమాట. సో ఫోర్ లెటర్స్ ఏంటి, 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా, 1, 2, 3 లెటర్స్ కలిపితే మనిషి, అండ్ 1, 4 కలిపితే నా అనేది నేను ఇచ్చిన క్లూ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ ఆన్సర్ ఏంటి అని అంటే మెనీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. నెక్స్ట్ కూడా ఒక సామెతే ఏంటంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866-24884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర వీళ్ళందరూ పంపిస్తున్నారు ఏంటో మరి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జీరపతులు బుచ్చయ్య గారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు. అండ్ శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గడప కాదు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఆన్సర్ లేదు. పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. సో మాట అనేది పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత ఏంటది తెలిస్తే 0866-24884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజావలి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి అంటూ సో హాయ్ వీళ్ళందరికీ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఫ్రమ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాట గడప కడప ఓకే మాట అంటూ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ అంటూని రవి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌతమ్ సాయి కరువేన పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి బోర్డ్ ఓకే రమేష్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బాగున్నారా బాగున్నారా నా మనవడి పేరు సైతం జితేంద్ర కుమార్ రేపు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను అని అంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది మొత్తానికి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్

రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండ్ గడప దాటినట్లు అని అంటూ, బట్ రాంగ్ ఆన్సర్. తరాలపల్లి నుంచి జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండ్ మాట మీ ఓకే విజయవాడ నుంచి సంధ్యా యేసు పంపించారనమాట. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి పంపించారు. రైట్ ఆన్సర్ అండ్ మీ ఐదో ప్రశ్నకు జవాబు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ హనీ. రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి బైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు. సూపర్ అగి ధన్యవాదాలు. ఓకే కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు పెద్దగా రాదు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, పెద్దగా కాదు అసలు నాకు కన్నడనే రాదు. ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ గడ్డ అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం నుంచి పంపించారు రుద్రవరం నుంచి గంట సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక ఆశ కాపుగుంపల్లి గ్రామం నుంచి ఎటపాక మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే మొహమ్మద్ జనీదీన్ స్నేహభాను జనీదీన్ రైట్ ఆన్సర్ అండ్ మాటవ దాటితే ఓకే కేదర వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం నుంచి పంపించారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మాట అంటూ, బట్ మాట దాటితే అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. అంటే అలా అనుకున్నారా, పెదవి దాటితే మాట దాటుతుందని, బట్ అలా కాదు. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. చెయ్యి లేదా చెంపజారుతుందంట, ఇదొక ఆన్సర్ కాదు డిఫరెంట్ ఆన్సర్. అండ్ చిలుగు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకిరాజు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ అండ్ ప్లీజ్ రిపీట్ ప్రీవియస్ క్వశ్చన్ అంట. ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ షబీనా కొరబలకోట నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ డెఫినెట్ గా ట్రై చేస్తాను అడగడానికి. అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ గడప రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ మండూర్ లక్ష్మీదేవి. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ సుజాత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి ఎందుకు సార్ మీ పేర్లు మీరు మా పేర్లు చదవరంట. సో ఎం నరేష్ మెర్సి, నేను చాలాసార్లు చదువుతాను. మీరేం చేస్తారంటే ఒక మెసేజ్కి ఒక ఆన్సర్ కాకుండా ఒక మూడు నాలుగు ఆన్సర్లు పంపిస్తూ ఉంటారు. బట్ ఆ కాంటెక్స్ట్లో అంటే అలాంటప్పుడు నేను చదవలేను, ఎందుకంటే ఇంకా చాలామంది ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇంక వదిలేయండి, ఎందుకంటే ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా నేను చదువుతాను కాబట్టి, మీ పేర్లు చదువుతాను కాబట్టి ఓకే. బట్ అన్నిసార్లు పంపిస్తే ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటిపోయింది, ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఆ టైం ఏదో ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఎస్ఎంఎస్ అయినా ఇంకొక ఇద్దరికైనా చదవచ్చు కదా. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకీర్తన వెన్నెల వీళ్ళందరూ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఈ రాంగ్ ఆన్సర్. అండ్ రమయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ రైట్ ఆన్సర్. అలాగే కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి సంధ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ నెక్స్ట్ షరీఫ్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్. మాట దాటితే సారీ పెదవి దాటితే పృథివీ దాటుతుంది అని సామెత అనమాట. అంటే మాట పెదవి దాటితే ఈ భూమండలాన్ని దాటేస్తుందని సామెత. అంత పౌరుందనమాట, అంత పౌరుందనమాట మాటకి. ఇవే 3:26:26 స్టూడియోలో టైం. మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ. అండ్ ఇంకొక ఆన్సర్ వచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉంది, గెట్ రెడీ, నోట్ చేసుకోండి నీట్ గా. ఆన్సర్ తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్ కి ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 2, 3, 4, 5 కలిపితే ప్రతీది అని అర్థం. అండ్ అలాగే 3, 1, 2 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అండ్ అలాగే 1, 2, 3 కలిపితే ఇది అంటే పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే ఇది కనుక మన బాడీలోకి పడకపోతే వాళ్ళకి అసలు డే అనేది ఓపెన్ అయినట్టే ఉండదన్నమాట, అది దాని అర్థం. సో అర్థమైంది కదా 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఈ 5-letter ఇంగ్లీష్ వర్డ్ లో 2, 3, 4, 5 లెటర్స్ కలిపితే ప్రతీది అని అర్థం వస్తుంది. అలాగే 3, 1, 2 లెటర్స్ కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అలాగే 1, 2, 3 లెటర్స్ కలిపితే ఇది పొద్దున్నే మన పొట్టలో పడకపోతే మనకి డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది చాలా మందికి, అదనమాట దాని అర్థం. సో మొత్తానికి ఆ 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటో గెస్ట్ చేసి 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు.

ఆలోచించి ఎరువెనులే, తరచూ నీ ఊహల్లో విహరిస్తున్నాలే. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తకిట తకిట నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. సో 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లోజ్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది డీకోడ్ చేసి ఆన్సర్ గెస్ చేశారు. చాలా మంది పంపించారు ఆన్సర్స్ అయితే. కేదర్ వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి అమ్మ నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, సగం అయితే రైట్ ఆన్సరే, ఫుల్ వర్డ్ కాదు అది. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి నుంచి. అండ్ పి జానకిరామ్ ఉమా పంపించారు కాఫీ అంట నందిగామ నుంచి. పొద్దున్నే లేచి ఇది పడకపోతే డే స్టార్ట్ అవ్వదని చెప్పానని చెప్పి మీకు ఇష్టమైన కాఫీని మీరు పంపించారు, అది సంగతి. అండ్ వాటర్ అంట విచిత్రమైన ఆన్సర్ వెంకటాద్రి భార్గవ రవి వీళ్ళందరూ పంపించారు ఫ్రమ్ చిత్తూరు నుంచి, బట్ కాదు. అండ్ అలాగే తెలిసినట్లే ఉంది అని అంటూ పంపించారు సాయి శిరీష, మరి ఆలోచించండి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి కార్తీక వెన్నెల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి ఫ్రమ్ రాజేష్ నుంచి, సారీ నెల్లూరు నుంచి పంపించారు రాజేష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రాంగ్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ మేము మీ అనౌన్సర్స్ ఎలా మీట్ అవ్వాలి అని అంటూ కడప నుంచి వినయ్ పంపించారనమాట. సో మీరు ఏదైనా అంటే పర్మిషన్ తీసుకుని ఎప్పుడైనా కలవాలి అని అంటే కలవచ్చు, బట్ అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకుంటే స్టూడియో నుంచి ఛాన్స్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ కృష్ణా జిల్లా నుంచి నాగాలంక మండలం నుంచి పంపించారు సాయిరామ్ పోతురాజా, సాయికం పోతురాజా మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కారు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా కాపుగంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ వినాయతుల్లా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి. అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలే గారు రైట్ ఆన్సర్. అలాగే ఎం నరేష్ అండ్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ చాలా బాగా అర్థమయ్యేటట్లు చదువుతున్నారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అని అంటూ కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్, బట్ హాయ్ మీకు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే 5 అక్షరాల ఇంగ్లీష్ వర్డ్ అని అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ చెరుకుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అలాగే తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ బుక్కాపురం నుంచి పంపించారు దామోదర్ రెడ్డి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ గారు రాంగ్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి పంపించారు సగమే టీ అంట. అండ్ కిషోర్ గారు ఈ సినిమాలు తగిట తగిట వచ్చినట్లు కూడా తెలియదు అని అంటూ, మరి అలాంటి తెలియని సినిమాల నుంచి ప్లే చేసే సాంగ్స్ నేను చేస్తానమాట. అలాంటి బ్యూటిఫుల్ ఎన్నో చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, మనందరికీ తెలియదు. నా ప్లేలిస్ట్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు సాంగ్ చాలా బాగా పాడతారు అని అంటే అమ్మ నరేష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. సో 3 గంటల 35 నిమిషాలు దాటి 55 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్, 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. సో ఆ వర్డ్ ఏంటి అని అంటే టీచ్ అన్నమాట, TEACH టీచ్. సో 2, 3, 4, 5 కలిపితే ప్రతిదీ అన్నాను అంటే ఈచ్. అండ్ 3, 1, 2 కలిపితే తిన్నారు అని అన్నాను అంటే ఎయిట్, ఏటీఈ. అలాగే 1, 2, 3 కలిపితే ఇది పడకపోతే అసలు డైలీ ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి అని చెప్పాను, టీ అనమాట, TEA. సో ఇలా డీకోడ్ చేస్తే మీరు వర్డ్ అనేది ఫామ్ చేయొచ్చు, టీచ్ అనేది రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ వినలేదా, ఆన్సర్ కూడా చెప్పేశాను నేను. ఎనీవే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా.
ఈసారి ఒక మూవీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే హీరో నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటి? తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటో తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డూడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకి ఈ లోపు హాఫ్ సెంచరీ ఎస్ఎంఎస్ లో ఆల్రెడీ దాటేసి చూద్దాం, మరి బ్రేక్ లేకుండా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ రాజుల నుంచి జయన్న, అండ్ మీరు అడిగిన ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, అండ్ కనకారావు గారు పెడన నుంచి, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి, అండ్ హాయ్ టు పద్మ అచ్చి అని అంటూ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, అండ్ రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ కర్నూలు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ నిఖిల్ అని అంటూ పాలెం పోలే గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల్, అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముజ్జవ్వాలి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, నితిన్ కాదు నిఖిల్, నిఖిల్ అనమాట, సో కార్తికేయ నిఖిల్, అండ్ భాస్కర్ చెరుకుబల్ నుంచి, అండ్ సంబరం మూవీ కాదు నితిన్ కాదు నిఖిల్, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ నుంచి, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ సంబరం కాదు, అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అది సెకండ్ మూవీ అది, అండ్ శోభారాణి రంగారావు సాగర్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహ బాను జనిదిన్ పంపించారు, అండ్ నెక్స్ట్

శోభ తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పి జానకిరామ్ ఉమా వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అశోక్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ పమిడి నుంచి పంపించారు గౌస్ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే కమ్మతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎల్లప్ప రాయచూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్రెండ్స్, ఓకే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అలంపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ నిఖిల్ సిద్ధార్థ్ అని అంటూ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణి దీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఫణిశెట్టి శ్రీతనాల్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి గారు పంపించారు రొంపిచర్ల నుంచి రైట్ ఆన్సర్, అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్, అలాగే సీను రావుపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కృష్ణ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలిని కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఓకే సంబరం మూవీలో చేశాడు సోలో హీరోగా ఫస్ట్. ఓకే సంబరం అనేది మీరు ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఓకే అలా పంపించారనమాట. మొత్తానికి అయితే రైట్ ఆన్సరే. ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి పంపించారు, అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లో పంపించారు రైట్ ఆన్సర్.

అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం గ్రామం నుంచి గంట. సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాటలు చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంది. ఓకే, వానపాట వేయాలంట రామాలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ నిఖిల, నిఖిల్ నిఖిల్ ఎవరు? నాకు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తెలుసు అంతే అంట. సో కార్తికేయ, నిఖిల్, అమూల్య అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటే ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి వలీ భాష, అక్తర్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్, ఓకే గద్వాల్ నుంచి జయన్న గారు, మీరు చెప్పిన ప్రశ్నకు ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజారావు, పుణ్యవతి, జ్యోతుల రైట్ ఆన్సర్. అలాగే ప్రవళిక రాంగ్ ఆన్సర్. అండ్ కలసపాడు నుంచి, కడప నుంచి పంపించారు మీ పేరు. సుధాకర్, జ్యోతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ బ్రో, అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం మంగినపీడి బీచ్ దగ్గర 63 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం పెట్టారు. 14th to 24th వరకు ఉంటుంది, మీరు చూడడానికి తప్పకుండా రావాలి అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ భాస్కర్. డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను, నాకు కూడా బీచ్ అంటే ఇష్టమే కాబట్టి. మొత్తానికి బీచ్ చూసినట్టు ఉంటుంది అండ్ వినాయకుడిని కూడా చూసినట్టుంటుంది, 63 అడుగుల వినాయకుడిని. అండ్ ముజఫర్నగర్ నుండి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాయిస్ చాలా బాగుంది సార్. దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ లా ఉందంట. సో ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు రాలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారు? రామకార్తిక, వెన్నెల వీళ్ళందరూ. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగి. హ్యాపీ డేస్ అంటే అఫీషియల్ గా చాలా మంది తెలిసింది ఏంటంటే హ్యాపీ డేస్, బట్ సమ్మరం మూవీలో కూడా చిన్న క్యారెక్టర్లు యాక్ట్ చేశారు నిఖిల్. అయితే జస్ట్ చిన్న బిట్ లో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, బట్ ఆ హ్యాపీ డేస్ లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ.

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే, ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అన్నట్లు సామెత. ఏంటది తెలిస్తే 0866243814 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత. ఏంటది గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత. సో కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, శాంతినగర్ ఒకే ఒక్కడు, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి వీళ్ళందరూ పంపించారు. అలాగే మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే రాజుల నుంచి జయన్న గారు, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అమూల్య, అలాగే రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ, కృష్టి జంబో జెట్లా అంత స్పీడ్లో మెసేజెస్ చదువుతున్నారు, గ్యాప్ లో వాటర్ ఏదైనా లిక్విడ్ తాగండి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్ గా తాగుతాను. అండ్ అలాగే అనంతపురం నుంచి పంపించారు రమేష్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాటి నుంచి పంపించారు. అలాగే ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి, అలాగే పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కాదు నిజామాబాద్ నుంచి పంపించారు ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినే పల్యమా, ఊరు పేరు చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సీ రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపగుంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలసపాడు నుంచి కడప నుంచి పంపించారు సుధాకర్ జ్యోతి రైట్ ఆన్సర్, అండ్ ఉపాయం లేని వాడిని అని అంటూ భాస్కర్ రావు గారు రాణి పోలవరం నుంచి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్, ఒక మంచి పాట పాడండి, పుణ్యం వస్తుందంట, వాన కూడా రావచ్చంట, రామలకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో చూద్దాం పాడదాం, అండ్ మా పేర్లు చదవలేదంట. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, చదివినట్టున్నాను మీ మెసేజ్ అయితే. అండ్ కే పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ గద్వేల్ నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి గంటా సురేష్ రైట్ ఆన్సర్. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లన్నమాట. సో ఇంకెవ్వరు కూడా వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. ఈ రోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు, థ్యాంక్ యూ, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ పెన్ పేపర్ క్వశ్చన్. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 4, 5, 6 కలిపితే యుగం అని అర్థం వస్తుంది, అండ్ అలాగే 3, 4 కలిపితే నేను అని అర్థం వస్తుంది, అలాగే 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక అంటే ఫోర్ వీల్ వెహికల్ అనమాట. సో ఫోర్ వీల్స్ ఉన్న ఒక వెహికల్ అనమాట, ఏంటి ఆ వర్డ్? మొత్తానికి 6 లెటర్స్ ఉంటాయి, ఈ 6 లెటర్స్ లో 4, 5, 6 లెటర్స్ కలిపితే యుగం, అండ్ 3, 4 కలిపితే నేను, అండ్ 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక నాలుగు చక్రాల నాలుగు చక్రాల వాహనం అనమాట. సో ఏంటా 6 లెటర్ వర్డ్? 0866-2438-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భూలక్ష్మి వెల్లుల్లా రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి రైట్.

ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 08662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

టైప్ ఆఫ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, మూసాపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ గ్యాదర్ వీరేష్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంజ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ రాంగ్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పుల రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మా పెడన పక్కనే ఉన్న మంగిన్పూడి బీచ్ లో 63 అడుగుల వినాయక విగ్రహం పెట్టారు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ నెల్లూరు నుంచి ఇనమడుగు ఓకే శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు బట్ ఆన్సర్ లేదు. అండ్ హాయ్ మీ అందరికీ అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా కాపుగొంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ. సో నేను మళ్ళీ థర్స్డే సాయంత్రం 5 o'clock వస్తాను, గురువారం సాయంత్రం 5 గంటలకి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఏది ఏమైనా 2-3 ప్రశ్నలతో కాకుండా 9 questions వరకు వచ్చేశారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజు ఒకటి మిస్ అయింది. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు జోషిత రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టెరియో.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో ఈరోజు బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని పరిష్కారాల వ్యవస్థ అని అభివర్ణించారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించే పవిత్రమైన రోజున ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు తెలిపారు. రాష్ట ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్టంలో మొత్తం 51,952 మంది నేతన్నలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులకు ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 118 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెలివి తెలిపారు. ఈ నెల 23వ తేదీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని, వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. ఇంకా చాలా ఎస్ఎంఎస్ ఉన్నాయి. సుధాకర్ జ్యోతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రాజులంజి జయన్న. ఈ రోజు సందడే సందడి చాలా సూపర్ గా ఉంది, మరి మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాంగ్స్ చాలా క్లారిటీగా చక్కగా పాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణని థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ చెప్పాను ఆల్రెడీ, థర్స్డే అంటే గురువారం సాయంత్రం వస్తాను. అండ్ వేముల పరశురాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు తెలియదు అని అంటూ నెల్లూరు నుంచి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సైకం పోతరాజు బట్ ఆన్సర్ ఏది అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ అమూల్య థ్యాంక్ యూ టేక్ కేర్ సార్ అని అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి గంటా సురేష్ రాంగ్ ఆన్సర్ అండ్ మమో జనిదిన్ స్నేహాబాని జనిదిన్ ఉమ్మేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్ అని అంటూ కార్తీక వెన్నెల వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మన లిజనర్స్ అందరికీ కూడా అండ్ నమినరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అలాగే సో శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు, జిప్స్ కూడా పంపిస్తున్నారు అనమాట. అండ్ 4:30 స్టూడియోలో టైం మనమున్నాం ఎక్కడ. వివిధాలు నేను ఒకే ఫిల్మ్ సాంగ్స్ అయితే వినిపిస్తాను, బట్ ఏ సినిమా అనేది డెఫినెట్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు రమేష్ గారికి మన ఆర్జేస్ అందరికీ రేడియో స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలి కృషి అడ్వాన్స్ గా అని అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ హనీ అండ్ కిషోర్ గారు ఈరోజు సందడే సందడిలో సూపర్ సూపర్ ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి సందడే సందడి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు థ్యాంక్ యూ అని అంటూ మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాను నేను అండ్ క్రిష్ 100 ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ అక్కనగూడెం నుంచి సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే భూమి పైన ఏనుగు నీటిలో ఏంటిది కేదర్ వీరేష్. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే కెమెరా అనమాట, కెమెరా రైట్ ఆన్సర్. చాలా మంది పంపించారు అండ్ ఈ రోజు సందడే సందడి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చిన్న చిన్న ప్రోమో తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినిపిస్తాను, ఏ మూవీ అనేది తర్వాత చెప్తాను. విన్ టు స్టే
1: సురేష్. సుబ్బు నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:07:25 అండ్ ఎస్ పోతిరాజు గారు పంపించారు ఎందుకు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారు. మొత్తానికి అన్ని ఎస్ఎంఎస్ నేనైతే చదివాను అండ్ వివిధాలోకి కూడా ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను అండ్ ఆ సినిమా హాయ్ నాన్న అనమాట. సో హాయ్ నాన్న నుంచి హాయిగా ప్లెజెంట్ గా ఉండే సాంగ్స్ అండి బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:40 అండ్ మనము నా వివిధాలు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. హాయ్ నాన్న నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ నౌ స్టూడియోలో టైం 4:40 అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వర్ణా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెలా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. బెదిరింపు అంటే ఏమిటి అసలు? అలవాటు దృగ్విషయాలను ఇప్పుడు ఎక్కువగా విదేశీ పదాలు అని పిలుస్తారు. నేడు సాధారణ బెదిరింపును తరచుగా బెదిరింపు అని పిలుస్తారు. పేరుతో సంబంధం లేకుండా మేము వేధింపులు, అణచివేత, వివక్ష, శారీరక లేక మానసిక హింస, తూకుడు హింస, ఉద్దేశపూర్వక క్రూరమైన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. బెదిరింపు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ఇది పాఠశాలలు, అనాథాశ్రయాలు, బోర్డింగ్ పాఠశాలలు, జైల్స్, ఒక సమూహంలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ అవమానకరమైన సామాజిక ఈవిల్ ఒకటి. ఇది మనుగడ కోసం పోరాటం కారణంగా జరిగింది. బలహీన జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి, అంటువ్యాధులు వ్యాపించాయి, జన్యు సమూహాన్ని చెడగొట్టాయి. సహజమైన ఎంపిక ఇది, అంటే నేచురల్ సెలెక్షన్. జంతు సామూహిక యొక్క ఆచరణీయమైన, ప్రామాణికమైన, బలమైన సభ్యులు మాత్రమే బయటపడ్డారు. కాని మనం మానవులం. మన జంతు ప్రవృత్తిని వదిలిపెట్టే హక్కు మనకు లేదు. మన పిల్లలకు జీవించే హక్కు, భద్రత, మానసిక సౌకర్యాన్ని మేము హామీ ఇవ్వాలి. వారేమైనా కావచ్చు. సమ్మిళిత విద్యా అభివృద్ధి సందర్భంలో ఈ అంశం ప్రత్యేక ఔచిత్యం. ఆంగ్లం నుండి సమగ్ర విద్య, ఇది సాధారణ విద్యా సంస్థల్లో వైకల్యాలున్న పిల్లలకు విద్యను అందిస్తుంది. పిల్లల పక్కన వారికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి కనిపించినప్పుడు బెదిరింపు ప్రమాదం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిక్ వయజెక్ పుట్టుకతోనే వికలాంగుడు, చేతులు మరియు కాళ్లు లేవు. తన తండ్రి అతన్ని సాధారణ పాఠశాలకు పంపాడు, తద్వారా అతని కొడుకు తనని తానుగా సాధారణ వ్యక్తిగా భావించుకుంటాడు. కానీ ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్న నిక్ క్లాస్మేట్స్ ఎగతాళి చేశారు. శారీరకంగా నిస్సహాయుడైన నిక్ వయజెక్ అతని సహ విద్యార్థుల బెదిరించారు, కానీ అతను గెలిచాడు. స్కూల్ బెదిరింపు చాలా ప్రమాదకరమైంది. ఇది ఎదగడం, స్వీయ గుర్తింపు, వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక నిబంధనలను మాస్టరింగ్ చేయడం, వ్యతిరేక లింగానికి సంబంధించిన సంబంధాల్లో మూస పద్ధతులను అభివృద్ధి చేయడం, జట్టులో తనను తాను ఉంచుకోవడం వంటి సమయంలో సంభవిస్తుంది. పాఠశాల బెదిరింపు యొక్క ప్రధాన పాత్రలు సామాజికంగా అపరిపక్వ వ్యక్తులు, వారి ప్రవర్తన హార్మోన్లు, తుఫాన్ల ద్వారా ఇంధనం మరియు తదనుగుణంగా దురాక్రమణదారులు మరియు బాధితుల మానసిక అస్థిరత. దూకుడు వ్యక్తి లేదా సమూహం కావచ్చు. బెదిరింపు వస్తు వ్యక్తిగత వ్యక్తి, పాఠశాల పిల్లల సమూహం రెండూ కావచ్చు. సాధారణంగా శారీరక, మానసిక బెదిరింపుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. శారీరక బెదిరింపు అనేది కొట్టడం మాత్రమే కాదు, తేలికైన ప్రభావం కూడా. నెట్టడం, జుట్టులాగడం, బెదిరింపు స్ట్రోక్లు లేదా ఇతర అవాంఛిత తాకడం. మానసిక లేక భావోద్వేగ దుర్వినియోగం చాలా తరచుగా మౌఖికంగా వ్యక్తిత్వం అవుతుంది. ఎగతాళి, వ్యంగ్యం ఇలాంటివి. నేమ్ కాలింగ్ కూడా దీంట్లో ఒక భాగం. ఆట పట్టించడం, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన మారుపేర్లు, లేబుల్స్, బెదిరింపులు, గాసిప్, అపవాదు, అసత్యమైన ఫన్నీ కథనాలు, అవమానకరమైన పరిస్థితులను ప్రేరేపించడం, క్రమబద్ధమైన కిడ్నాప్ లేదా వస్తువులను దెబ్బతీయడం. కానీ ప్రభావ సాధనాలు ఏవైనా, పరిచయాలు పూర్తిగా లేకపోవడం కూడా కావచ్చు. బహిష్కరణ కూడా కావచ్చు, దట్ ఈస్ బాయ్కాట్, సోషల్ బాయ్కాట్. పిల్లలు కొన్నిసార్లు సమస్యల గురించి మౌనంగా ఉంటారు. వారు ప్రతిదానికి తమను తాము నిందించుకోవచ్చు. అపరాధ భావాలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల నుండి అతిగా స్పందించడం లేదా వారి జోక్యం కారణంగా పరిస్థితిని మరింత దిగజారడం గురించి భయపడండి. పాఠశాల బెదిరింపును సూచించే సంకేతాలను మీరు బాగా తెలుసుకోవాలి. గాయాలు, రాపిడిలో గీతలు, చిరిగిన బట్టలు, ప్రతి ప్రత్యేక సందర్భంలో పిల్లల వివరణ యొక్క విశ్వసనీయత సంబంధం లేకుండా వారి సాధారణ సంఘటన వల్ల వారు అప్రమత్తం చేయాలి. చెడిపోయిన, విరిగిన వస్తువులు, పాఠశాల సామగ్రి, పాఠ్యపుస్తకాలు, గ్యాడ్జెట్స్, నగలు, దుస్తులు, వస్తువులు, దోపిడీదారులు, బ్లాక్మెయిలర్

0: కోసం ఉద్దేశించిన అదనపు పాకెట్ మనీ కోసం అభ్యర్థన, తరచుగా అనారోగ్యాలు, పూర్ హెల్త్, కంప్లైంట్స్ ఆఫ్ హెడేక్, స్టమక్ ఏక్, స్లీప్లెస్నెస్ ఎక్సెట్రా, విద్యా పనితీరులో క్షీణత, తరగతులపై ఆసక్తి కోల్పోవడం, అటెండెన్స్ తగ్గిపోవడం, పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత చెడు మానసిక స్థితి, స్థిరమైన డిప్రెషన్, ఇంప్రెషబిలిటీ ఆందోళన, కన్నీరు, దీనికి విరుద్ధంగా చిరాకు, దూకుడు, ఒంటరితనం, పాఠశాల స్నేహితులు, పరిచయస్తులు లేకపోవడం, పాఠశాలకు ఒక వింత రహదారి, సుదీర్ఘమైన అసౌకర్యవంతమైన రౌండ్ అబౌట్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అధిక లేదా ఆకలి లేకపోవడం, వారి ప్రదర్శన లేదా పిల్లలు భిన్నంగా చేసే ఇతర కారకాల గురించి బాధకరమైన భావాలు, ఇంటి నుండి తప్పించుకోవడం, స్వీయహాని, ఆత్మహత్య వ్యక్తీకరణలు పాఠశాల బెదిరింపు మరింత చేయొచ్చు, ఆత్మగౌరవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాంప్లెక్సెస్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇంకా రేకెత్తిస్తుంది. ఓడిపోయిన వ్యక్తిగా, ఫెయిల్యూర్ గా, హీస్ ఫిట్ ఫర్ నథింగ్ అనే ఒక సెల్ఫ్ లేబుల్ వేసుకుంటారు. మానసిక రుగ్మతలు, భయాలు, నిరాశ, నాడీ వ్యాధులు, సంకోచాలు రేకెత్తిస్తాయి. ఆపోజిట్ జెండర్ వారితో సంబంధాల్లో ప్రతికూల దృశ్యాలను ఏకీకృతం చేయడం, హెల్తీ ఫ్యామిలీ లైఫ్ నిర్మించడానికి నిరోధించడం జీవితానికి ఒంటరితనానికి కూడా దారితీస్తుంది. యుక్త వయసులో హింసకు ప్రవృత్తిని పెంచుకోండి. బెదిరింపు బాధితుల నుండి కుటుంబ నిరంకుశులు మరియు ఉన్మాదులు తరచుగా పెరుగుతారు. బెదిరింపు దీనివల్ల సంభవించవచ్చు. శారీరక వైకల్యాలు, బాహ్య లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ బలహీనత, పుండ్లు పడ్డం, మయోపియా, మచ్చలు, కుంటితనం, మెల్లకన్ను, నత్తిగా మాట్లాడడం, ఎన్యూరసిస్, అధిక బరువు, ఎర్రటి జుట్టు, చిన్న మచ్చలు అంటే ఫ్రెకుల్స్ ఆర్ మెంటల్ డిసార్డర్స్. సాధారణ వ్యక్తుల నుండి ఏదైనా మానసిక వ్యత్యాసాలు, మెంటల్ రిటార్డేషన్, దీనికి విరుద్ధంగా చాలా ఎక్కువ సామర్థ్యాలు, దీని ప్రకారం పేలవమైన లేదా చాలా మంచి విద్యా పనితీరు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతర్లీనంగా లేని విభిన్న జాతి, జాతీయత, మతం, స్కిన్ కలర్, రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, లేకపోతే సోషల్ క్లాస్ డిఫరెన్సెస్ కావచ్చు, గ్యాడ్జెట్స్ లేకపోవడం కావచ్చు, వ్రాతపూర్వక మరియు అలిఖిత నియమాలు నిబంధనలను పాటించకపోవడం, పిల్లలను ఇతరుల నుండి వేరు చేసే ప్రతిదీ తమకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించవచ్చు. సామాజికంగా వెనుకబడిన పెద్ద ఒకే తల్లిదండ్రుల కుటుంబాల నుండి పిల్లలు, విలక్షణమైన ప్రవర్తన జీవన శైలి ఉన్న కుటుంబాల పిల్లలు, జట్టులో ప్రవర్తన యొక్క అనుభవం లేని తల్లిదండ్రులు, ఇంటి పిల్లలచే అతిగా ఆదరిస్తూ తోటి వారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సంబంధాలను ఎలా పెంచుకోవాలో వారికి తెలియదు, భయపడి ఆతృతగా ఉపసంహరించుకున్న నిశ్శబ్దంగా నిరాడంబరమైన అసురక్షితమైన పిల్లలు, తరగతి గదిలో కొత్తవారు లేదా చాలా కాలం పాటు హాజరు కాని వారు, అదే వయసులోని కుట్రలు మరియు కుతంత్రాలు కారణంగా ఏదైనా ఉద్దేశం, అసూయ, దురదృష్టవశాత్తు ఉపాధ్యాయులు కూడా బెదిరింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే ఒక్కోసారి టీచర్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అసమానమైన పిల్లల గురించి ఉపచేతనంగా చికాకును అనుభవించవచ్చు. బాధితులు తనను తాను దోషి, అలా ప్రవర్తించొద్దు అనే అభిప్రాయాన్ని పంచుకుంటారు. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం గాబరాబడి బాధపడుంటే యూ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ ఇష్యూ అండ్ అడ్రస్సెస్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బులీయింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం మహిళల ప్రియతమ కార్యక్రమం మహిళా లోకం.

0: ఈరోజు వనితాలోక మహిళల కార్యక్రమంలో ముందుగా లలిత సంగీత ప్రధానమైన పాటలు విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్
1: ప్రియ సఖియా.
0: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్,

కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30

శ్రోతలు, మీరింతవరకు విన్నారు లలిత సంగీత ప్రధానమైన పాటలు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాల గురించిన కొన్ని వివరాలు. ఐఏఎఫ్ డ్రోన్ దాన్ 2026 గురించిన కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ మరియు కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ రంగాలలో దేశీయ

0: స్వీయ ఉత్పత్తిదారుల సామర్థ్యాలు మరియు పురోగతిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించే లక్ష్యంతో డ్రోన్దాన్ 2026ను ఐఏఎఫ్ నిర్వహిస్తుంది. అభివృద్ధి చెందుతున్న డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాలను, వాటి పనితీరును వీక్షించే విధంగా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే వీలును భాగస్వాములకు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జైసల్మేర్లోని పోక్రాన్ రేంజ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డ్రోన్లను మరియు వాటి పనితీరును ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించడం, వాటి పోరాట సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నిఘా, గూఢచర్యం, స్వతంత్ర కార్యకలాపాలు, సాంకేతిక పరిజ్ఞానాలు, ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి ముఖ్యమైన రంగాలపై దృష్టి సారిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికతకు అనుగుణంగా డ్రోన్దాన్ 2026 ఉంటుంది. పారిశ్రామిక నిపుణులు, అంకుర సంస్థలు ఆవిష్కర్తలను ఏకీకృతం చేయడం ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. వేరుగా మారుతున్న పరిస్థితులలో ఎదురయ్యే భద్రతా సవాళ్లకు ధీటుగా ఎదుర్కొనే సాంకేతికంగా ముందంజలో ఉన్న స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బలగాలను సిద్ధం చేసేందుకు ఐఏఎఫ్ కృషి చేస్తుందని ఈ ఐఏఎఫ్ డ్రోన్ 2026 తెలియజేస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ కులాల విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు మరియు పారదర్శకతను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించిన వివరాలు తెలుసుకుందాం. డీబీటీ ఆధార్ అనుసంధానం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకే కేంద్రం నిధులను జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వెబ్ పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షలు, క్షేత్ర పర్యటనలతో బలోపేతం చేసి జవాబుదారీతనాన్ని మరింతగా పెంచడం దీని ద్వారా సాధ్యమవుతుంది. షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణకు జవాబుదారీతనాన్ని రూపొందించడం ఈ విధానం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ధి చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022 నుంచి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2023 నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అనగా డీబీటీ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం వాటా నిధులను నేరుగా జమ చేయడం జరుగుతుంది. కేంద్ర వాటా నిధులు విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర రాష్ట్ర స్థాయిలలో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్ధిదారులకు నిధులు అందేలా చూడడంతో పాటుగా నిధులు దారిమళ్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగానికి తక్షణమే పంపించడం జరుగుతుంది. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాలలో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలనా చర్యలను కూడా తీసుకుంటాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్ట్రస్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమం తగ్గకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతనా శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. డీబీటీ ఆధార్ అనుసంధానం, పోర్టల్ ద్వారా సమాచార వినిమయం, క్రమబద్ధమైన సమీక్షలు ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్ధిదారునికి అందే వరకు ప్రతి దశను పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగేలా వ్యవస్థాగతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనవసర జాప్యాలకు తావు లేకుండా స్కాలర్షిప్ సహాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా, అంతరాయం లేకుండా వారి చదువులు కొనసాగించేలా చూడడమే ఈ చర్యల యొక్క ముఖ్య లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన స్కాలర్షిప్ పంపిణీ వ్యవస్థల ద్వారా వెనకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని వారు తెలియజేయడం జరిగింది.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశ

0: వాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
0: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: శ్రోతలు, మీరింతవరకు విన్నారు వనితాలోకం మహిళల కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కాకుండా పిఆర్ఎల్లో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే, అభ్యర్థులు తమ బీఈ లేదా బీటెక్ కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన ఎఫ్ఏక్యూలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే, 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన పీడబ్ల్యూబీడీ కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 పీడబ్ల్యూబీడీ కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశం ఉంది. అందువల్ల అన్ని పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా CBT, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే, ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా CBT తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈపేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను JPG లేదా JPEG నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. SCST, PWBD, ఎక్స్ సర్వీస్మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, NOC తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ CBT విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ SC నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే, ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్

0: ఇది ఇవాళ ఉద్యోగ సమాచారం. మరి కాసేపట్లో వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ప్రసారం. వీక్లీ రౌండప్ సముద్రమంత సమాచారాన్ని వడబోసి మీకు కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని తీసి కాఫీ కప్లో అందించే అద్భుతమైన కార్యక్రమం మన వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్. ఈరోజు విందాం రెండవ భాగం, సమర్పణ, శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: ఇప్పుడు మనం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో రెండవ రోజు మనం
0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఆగండి, నేను పే చేస్తాను.
4: సిగ్నల్ లేదు,
1: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
1: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
1: RBI అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇప్పుడు మనం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో రెండవ రోజు మనం ఈరోజు గత వారం లాగే క్విజ్ కార్యక్రమం నిర్వహించుకుందాం. ముందుగా 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి, వాటికి మీరు సమాధానాలు ఆలోచిస్తున్న సమయంలో మంచి పాటను విందాం. ఆ తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తెలియజేయబడతాయి. మొదటి ప్రశ్న, రెండు వేల 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే Q1లో భారతదేశం నమోదు చేసిన స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటు ఎంత? ప్రశ్న మరొకసారి, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే Q1లో భారతదేశం నమోదు చేసిన స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటు ఎంత? ఆప్షన్స్ ఏ 8.2%, బి 7.2%, సి 7.8%, డి 6.5%. ఆప్షన్స్ మరొకసారి, ఏ 8.2%, బి 7.2%, సి 7.8%, డి 6.5%. రెండో ప్రశ్న, ఇస్రో సరిహద్దు నిఘా మరియు భూగోళ పర్యవేక్షణ కోసం ప్రయోగిస్తున్నటువంటి ఉపగ్రహం ఏది? ప్రశ్న మరొకసారి, ఇస్రో సరిహద్దు నిఘా మరియు భూగోళ పర్యవేక్షణ కోసం ప్రయోగిస్తున్నటువంటి ఉపగ్రహం ఏది? ఇప్పుడు ఆప్షన్స్ విందాం. ఆప్షన్ ఏ EOS-05, బి Aditya-L1, సి Cartosat-3, ఆప్షన్ డి EOS-01. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ EOS-05, బి Aditya-L1, సి Cartosat-3, ఆప్షన్ డి EOS-01. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. అలంకారిక చేపల పెంపకం ఆర్నమెంటల్ ఫిషరీస్ డెవలప్మెంట్ అభివృద్ధికి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ CP రాధాకృష్ణన్ ప్రారంభించిన

ఉన్నటువంటి పథకం పేరేమిటి? ప్రశ్న మరొకసారి. అలంకారిక చేపల పెంపకం, ఆర్నమెంటల్ ఫిషరీస్ డెవలప్మెంట్ అభివృద్ధికి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించినటువంటి పథకం పేరేమిటి? ఇప్పుడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఆప్షన్ బి, మజిలీ వికాస్ యోజన. సి, మిషన్ రంగీన్ మచిలీ 2031. ఆప్షన్ డి, నీలి విప్లవం 2.0. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఆప్షన్ బి, మజిలీ వికాస్ యోజన. సి, మిషన్ రంగీన్ మచిలీ 2031. ఆప్షన్ డి, నీలి విప్లవం 2.0. ఇప్పుడు నాలుగో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించింది? ప్రశ్న మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ప్రకటించింది? ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 27%, ఆప్షన్ డి 34%. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 27%, ఆప్షన్ డి 34%. ఇప్పుడు ఐదో ప్రశ్న. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల తాగునీటి సమస్య తీర్చేందుకు 49.94 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టు ఏది? ప్రశ్న మరొకసారి. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల తాగునీటి సమస్య తీర్చేందుకు 49.94 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టు ఏది? ఇప్పుడు ఆప్షన్స్ విందా. ఆప్షన్ ఏ ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఆప్షన్ బి కృష్ణా జలధార, ఆప్షన్ సి జలసిరి, ఆప్షన్ డి అమరజీవి జలధార. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఆప్షన్ బి కృష్ణా జలధార, ఆప్షన్ సి జలసిరి, ఆప్షన్ డి అమరజీవి జలధార. ఇప్పుడు ఆరో ప్రశ్న. భారత పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించిన గొల్లల గుడి ఏ జిల్లాలో ఉంది? ప్రశ్న మరొకసారి. భారత పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించిన గొల్లల గుడి ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం, ఆప్షన్ సి ములుగు, ఆప్షన్ డి జయశంకర్ భూపాలపల్లి. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం, ఆప్షన్ సి ములుగు, ఆప్షన్ డి జయశంకర్ భూపాలపల్లి. ఇప్పుడు ఏడో ప్రశ్న. ఈ మధ్యనే గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 ప్రారంభించిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి కోల్కత్తా, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి కోల్కత్తా, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై.

తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి ఇంగ్లండ్, ఆప్షన్ డి భారత్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి ఇంగ్లండ్, ఆప్షన్ డి భారత్. ఇక 9వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇటీవల విస్తరణ పనులు వేగవంతం చేసిన జాతీయ రహదారి ఏది? తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇటీవల విస్తరణ పనులు వేగవంతం చేసిన జాతీయ రహదారి ఏది? ఆప్షన్ ఏ నేషనల్ హైవే 65, ఆప్షన్ బి నేషనల్ హైవే 163, ఎన్హెచ్ 163, ఆప్షన్ సి ఎన్హెచ్ 44 44, ఆప్షన్ డి ఎన్హెచ్ 563. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ నేషనల్ హైవే 65, ఆప్షన్ బి నేషనల్ హైవే 163, ఎన్హెచ్ 163, ఆప్షన్ సి ఎన్హెచ్ 44 44, ఆప్షన్ డి ఎన్హెచ్ 563. ఇక 10వది చివరి ప్రశ్న. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలు ఏవి? ప్రశ్న మరొకసారి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలు ఏవి? ఇప్పుడు ఆప్షన్స్ విందాం. ఆప్షన్ ఏ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్, ఆప్షన్ బి అర్జున అవార్డ్, ఆప్షన్ సి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, ఆప్షన్ డి ద్రోణాచార్య అవార్డు. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్, ఆప్షన్ బి అర్జున అవార్డ్, ఆప్షన్ సి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, ఆప్షన్ డి ద్రోణాచార్య అవార్డు. మరి శ్రోతలు, ఈ వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు మీరు నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వీటికి సమాధానాలు మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మీకు ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను.

మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు ఈ వారం వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఇచ్చినటువంటి 10 ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తాను. మీరు ఇచ్చిన సమాధానాలతో కంపేర్ చేసుకొని అసెస్ చేసుకోండి. మొదటి ప్రశ్న, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఫస్ట్ క్వార్టర్లో భారతదేశం నమోదు చేసిన స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ సి 7.8%. ఆప్షన్ సి 7.8% ఇస్ ద రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న, ఇస్రో సరిహద్దు నిఘా మరియు భూగోళ పర్యవేక్షణ కోసం ప్రయోగిస్తున్న ఉపగ్రహం ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈఓఎస్ జీరో ఫైవ్ ఆర్ జీశాట్1ఏ ఉపగ్రహం భూస్థిర కక్ష నుంచి అంటే జియోసింక్రనస్ ఆర్బిట్ నుంచి సరిహద్దు నిఘా ఇంకా ప్రకృతి విపత్తుల పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. మూడో ప్రశ్న, అలంకారిక చేపల పెంపకం అభివృద్ధికి ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించిన పథకం ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ సి మిషన్ రంగీన్ మచిలీ 2031.

ఆప్షన్ సి మిషన్ రంగీన్ మచ్లీ 2031 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నాలుగో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ప్రకటించింది? అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ డి 34%. ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఐదో ప్రశ్నకి సమాధానం ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల తాగునీటి సమస్య తీర్చేందుకు 49.94 కోట్ల రూపాయలతో పూర్తయిన ప్రాజెక్టు ఏది? అంటే ఆ ప్రాజెక్టు పేరు సరైన సమాధానం ఆప్షన్ డి అమరజీవి జలధార. అమరజీవి జలధార ప్రాజెక్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ఆరో ప్రశ్న, భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించిన గొల్లాల గుడి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది అని ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో కాకతీయుల కాలం నాటి ఇటుకల నిర్మాణం గొల్లాల గుడికి జాతీయ స్మారక హోదా లభించింది. సో ఆప్షన్ సి ములుగు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ఈ మధ్యనే గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 ఏ ప్రదేశంలో ప్రారంభించారు? అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇక ఎనిమిదో ప్రశ్న, 2027 జరగనున్న తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? అంటే దాని సరైన సమాధానం ఆప్షన్ డి భారతదేశం. ఆప్షన్ డి ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తొమ్మిదో ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇటీవల విస్తరణ పనులు వేగవంతం చేసిన జాతీయ రహదారి ఏది? అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ డి NH 563 జాతీయ రహదారిని విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక చివరి ప్రశ్న, సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలు ఏవి? అంటే సరైన సమాధానం ఆప్షన్ ఏ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్. మరి శ్రోతలు, ఈ వారంలో సంభవించినటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాల మీద మీకు ఇచ్చినటువంటి 10 ప్రశ్నలు మీరు నోట్ చేసుకున్నారు. అలాగే వాటికి సరైన సమాధానాలు కూడా మీరు చాలా వరకు కరెక్ట్గానే ప్లేస్ చేశారని భావిస్తున్నాను. ఇక ఈ వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమం ఇక్కడ ముగించి మళ్ళీ వచ్చేవారం మరికొన్ని అంశాలతోటి ఆ వారం అంశాలతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. బా.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35.
0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియోల సమయం 6:00.

0: ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 తరిగొండ గీతరవళి బత్తి గీతాలు ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మాదిరి గారి ప్రసంగం వింటారు, 7:30 ఆసియా కప్ 2026 మహిళల T20 టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే, ఈ వ్యాఖ్యానం తిరిగి 8:40 9:15 నుండి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాలు. రేపు ఉదయం 6:00 మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 బత్తి రంజనిలో శివబత్తి గీతాలు, 6:30 సూర్తి ముత్తావళి వ్యాఖ్యానం ఏటుకూరి ప్రసాద్ గారు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించిన ప్రత్యేక కార్యక్రమం. ముందుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం వింటారు. అనంతరం భద్రత ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ కెవీ మురళీకృష్ణ ఐపీఎస్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో పరిచయం. చివరగా తిరుమల సురక్షిత ప్రయాణం గురించిన ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, సామాజిక సేవకురాలు పద్మజా నాయుడు గారి జీవిత విశేషాలతో కూర్చిన కార్యక్రమంతో పాటు దేశభక్తి గీతాలను వింటారు. 9:00 హలో ఆకాశవాణి మరియు చరిత్రలో ఈరోజు కార్యక్రమం ప్రసారం, 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 మరియు 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం మహిళల కార్యక్రమంలో అమ్మకు మనసు ఉంటుందా డాక్టర్ యామిని పుట్టా గారి కథానిక వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాక, చివరగా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం, సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకులో గురించి గుంటూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రిన్సిపల్ డాక్టర్ కెవీ శివారెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమం, 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:05 కావస్తుంది. ఇప్పుడు విందాం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటోంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
6: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
5: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai Hamari Zimmedari.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు.

0: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈ రోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తుల భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు, ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది.

0: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. బ్రిక్స్ సంఘః న తావత్ కేవలం రాష్ట్రాణాం పరిగణిత సముదాయమాత్రః, అపితు వైశ్విక విషమతానాం పరిహారాయ ఏకా అనన్యథా సిద్ధా సమాధాన పారిస్థితికీ ప్రణాళి వర్తతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమిత శాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవోచత్ యత్ బ్రిక్స్ న కేవలం రాష్ట్రాణాం సమూహః అపితు సమాధానానాం కించన పారిస్థితికీ తంత్రమస్తి. విగత దినద్వయస్య గహన చర్చాభిః అయం దృఢ విశ్వాసః అధికః సుదృఢః జాతః. సుదృఢతా నవాచారః సహకారః సతత వికాశశ్చ ఇత్యాదిషు విషయేషు ఆయోజితే బ్రిక్స్ సత్రే స్వకీయ సమాపనాభిభాషణే శ్రీమోదీ ఆశాం ప్రాకటయత్ యత్ శిఖర సమ్మేళనే అంగీకృతం నవదిల్లీ ఘోషణాపత్రం ప్రకాశిత దృష్టికోణేన భవిష్యత్ సహకారాయ చ స్పష్టాం దిశం నిర్దిశేత్. తేన సర్వాణి పరిణామాత్మక లక్ష్యాణి సమయబద్ధ కార్యేషు పరిణామయితుం అంత్యోదయ ప్రభావం జనయితుం చ ఆవశ్యకత ప్రతిపాదితా. సహ ప్రత్యపాదయత్ యత్ బ్రిక్స్ ప్రారూపం కేవలం అభిలేఖీకరణం విహాయ వాస్తవిక జీవనే ప్రత్యక్ష ప్రభావం ఉత్పాదయితుం సదస్య రాష్ట్రాణి పరస్పరం మిలిత్వా కార్యం కరిష్యంతి.
3: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఔర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఔర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
2: బ్రిక్ సంఘటనం స్వకీయే తృతీయే దశకే ప్రవేష్టుం సజ్జమస్తి ఇతి నిరూపయత శ్రీమోదినా దృఢతయా ప్రతిపాదితం యత్ సంసారః అధునా ఇతస్మాత్ సమూహాత్ కేవలం విచారాన్ ప్రతిశ్రుతిః న అపితు మూర్త పరిణామాన్ అపేక్షతే. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ బ్రిక్ సంఘటనం సామూహిక ప్రయాసైః ఏతాసు అపేక్షాసు అవశ్యమేవ సత్యం సిద్ధం భవిష్యతి. ప్రధానమంత్రిణా ఆగామి అధ్యక్షత్వేన చీన దేశాయ శుభాశయాః సమర్పితాః. తేన నవదిల్లీ శిఖర సమ్మేళనస్య సాఫల్య సంపాదనాయ సర్వాణి బ్రిక్స్ రాష్ట్రాణి సహభాగీ దేశాః తేషాం ప్రతినిధి మండలాని చ ప్రశంసితాని. ప్రధానమంత్రిణా తేషాం సక్రియ సహభాగితాయై బహుమూల్య యోగదానాయ చ కృతజ్ఞత జ్ఞాపితా. సహ అవోచత్ యత్ తేషాం మహత్వపూర్ణైః విచారైః పరామర్శైశ్చ సహకారాయ విస్తారః గాంభీర్యం చ ప్రదత్తం. అస్మాత్ ప్రాగ్ నవదిల్ల్యాః భారత మండపే బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య సత్రం సంబోధయత ప్రధానమంత్రిణా మోదినా ప్రతిపాదితం యద్ వైశ్విక సంక్రమణేన జలవాయు ఆపద్భిః ఆపూర్తి శృంఖలాయాః విఘ్నైశ్చ స్పష్టీభూతం యత్ అద్యత్వే పరస్పర సంయుక్తే జగతి కోపి సంకటః ఏకస్మిన్నేవ క్షేత్రే సీమితో న భవతి. తేన విజ్ఞాపితం యత్ సంక్రామక రోగాణాం ప్రతిషేధాయ బ్రిక్స్ ఏకీకృత పూర్వ సంచేతనా ప్రణాళ్యాః విషయే సర్వసమ్మతిః సంజాతా. శ్రీమోదినా సావధానత ప్రకటితా యత్ ప్రౌద్యోగిక్యాః అథ మహత్వపూర్ణ ఖనిజానాం శస్త్రీకరణం ప్రగతేః మార్గే మహతీ బాధా భవితుమర్హతి. संस्कृत वार्तायाः संस्करणमिदम्

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం తరిగొండ గీతరవళి భక్తి గీతాలు.
1: గీతసుధ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: శ్రోతలు, మీరు వింటున్నారు తరిగొండ గీతరావళి. తరిగొండ వెంగమాంబ గారి జీవితం భక్తి సాహిత్యం ఆధ్యాత్మిక

0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాతరేఖలు కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, భద్రతా ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారు, మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో, అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సురక్షిత ప్రయాణ ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో ప్రత్యేక పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయిరత్నాచరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు తరిగొండ గీతరవళి. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం అందించే సేవ కూడా వెంగమాంబ గారి పేరును ప్రత్యేకంగా గుర్తించబడింది. టీటీడీ ఆమెను తిరుమలలో అన్నప్రసాద పంపిణీకి మార్గదర్శకురాలిగా పేర్కొంటుంది. ఆమె పేరు మీద తిరుమలలో అన్నప్రసాద సముదాయం కూడా ఉంది. ఇప్పుడు విందాం మరొక భక్తి గీతం.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు తరిగొండ గీతరావళి భక్తి గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

0: ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పండుల యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం.

0: ఈరోజు పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి కలికరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మాధురి. నేను కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి నందు విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వివిధ పంటల్లో అడవి పందుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. మనం చూసుకున్నట్టయితే చాలామంది రైతులు ఈ పురుగులు తెగుళ్లే మనకి పంట నష్టాన్ని కలగజేస్తాయని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి వన్యప్రాణులు కూడా మనకు భారీ నష్టాన్ని కలగజేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పందులు, కోతులు, ఇంకొన్ని చోట్ల అయితే ఏనుగులు కూడా అవి పంటలోకి ప్రవేశించి పంటకి బాగా పంట నాశనం చేసి రైతులకి భారీ నష్టాన్ని కూడా ఈ ఏనుగులు కలగజేస్తున్నాయి. ఈ వన్యప్రాణులు పంట పొలాల్లోకి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్యంగా మనకు వేగంగా పెరిగిపోతున్న జనాభా. ఈ జనాభా పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చుకోవడానికి ఏం చేస్తున్నారు? అడవి ప్రాంతాలని నాశనం చేస్తున్నారు. అడవుల్ని ఈ పంట పొలాలనేమో నివాసిత ప్రాంతాలుగా మార్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటికి ఆహారం లేక పంట పొలాల మీదకి వచ్చి పంటను నాశనం చేసి రైతులకి భారీ నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ పంట కలగని కలగజేసే వాటిలో మనకి ముఖ్యంగా అడవి పందులు ప్రధానమైనవి. మనం ఈ అన్నమయ్య జిల్లాలో మనం ఏ పొలానికి వెళ్ళినా ఏ రైతును అడిగినా ఏమి ఈ మధ్య పంట తగ్గించేశారు, ఏం కారణం అంటే ఎక్కడ మేడం మాకు అడవి పందుల సమస్య ఎక్కువైపోయింది అని అంటున్నారు. చాలామంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏమంటే ఈ అడవి పందులు వచ్చి వాళ్ళ పంటను నాశనం చేస్తున్నాయని చాలామంది రైతులు చెప్పడం జరిగింది. వీటిని అరికట్టడానికి మనం వాటిని చంపలేం, ఎందుకంటే ఈ వన్యప్రాణుల్ని మనం చంపినట్టయితే అది చట్టరీత్యా నేరం అన్నమాట. సో వాటిని ఏం చేయలేం. కాబట్టి ఇవి ఈ అడవి పందులు లేదా ఏ వన్యప్రాణులైనా ఇవి పొలంలో చొరబడకుండా మనం నివారణ చర్యలు కానీ చేపట్టినట్టయితే వీటి బెడద నుంచి మనం కొంచెం కాపాడుకోవచ్చు పంటని. ఇవి వేరుశెనగ మాత్రమే కాదు, వివిధ రకాలైన పంటల్ని అంటే వేరుశెనగ, మొక్కజొన్న, వరి, చెరుకు ఇలా చాలా రకాల పంటల్ని నాశనం చేస్తాయి. ఇవి ఖరీఫ్, రబీ ప్రతి కాలంలో కూడా ఇవి మనకి పంటగా నష్టాన్ని ఎక్కువ కలగజేస్తాయి అన్నమాట. నాకు తెలిసినట్టయితే చాలా మందికి అడవి పందులు ఎలా ఉంటాయనని ఒక ఐడియా అయితే ఉంటుంది రైతులకి. ఈ అడవి పందులు చూడ్డానికి నల్లగా ఉండి వీటి ఒంటి నిండా బూడిద, గోధుమ మరియు తెల్ల రంగులో ఎంట్రుకలు కలిగి ఉంటాయి. ఈ అడవి పందులకి పొడవైన మరియు సన్నటి మూతి, చెవులేమో నిక్కపోడ్చుకొని ఉంటాయి. వీటి ఎత్తు వచ్చి సుమారు 9 సెంటీమీటర్ల దాకా ఉంటాయి. బరువు ఏమో 135 నుంచి 230 కిలోల దాకా బరువు కలిగి ఉంటాయి. వీటి గుంపు పరిమాణం వచ్చి 15 నుంచి 35 వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో ప్రసవిస్తాయి అన్నమాట. ఇవి ఒకేసారి 4 నుంచి 12 పిల్లలకి జన్మనిస్తాయి. ఈ అడవి పందులు ఆశించడం వల్ల పంట విస్తీర్ణం కూడా బాగా తగ్గుతుంది. ఇందాక మనం చూసుకున్నట్టయితే అన్నమయ్య జిల్లాలో పంట విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. దానికి వర్షాలు ఇవన్నీ కారణం కావచ్చు. ఇందులో ఈ అడవి పందుల సమస్య కూడా ఒక కారణం. ఇవి ఎక్కువగా గడ్డి ప్రాంతాలు, అడవులు, కొండలు, నదీ పరివాహక మరియు వ్యవసాయ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటికి ఏమంటే వాసన గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇవి ఈ వాసన పట్టి ఈ పంటలు ఎక్కడున్నాయో గుర్తిస్తాయి. అలా గుర్తించి పంటలు ఎక్కడున్నాయో వాటికెళ్ళి పంటల్ని బాగా నాశనం చేస్తాయన్నమాట. ఇవి ఎక్కువగా వ్యవసాయ పంటలు, దుంపలు, పురుగులు, పాములు మరియు చిన్న జంతువులను కూడా తింటూ ఉంటాయి. ఈ వివిధ పంటల్లో ఈ అడవి పందులు నష్టపరిమాణ శాతం చూసుకున్నట్టయితే వివిధ పంటల్లో మొక్కజొన్నలు అయితే ఇవి 23 నుంచి 47% వరకు నష్టాన్ని కలగజేస్తాయి. వరిలో అయితే 11 నుంచి 30% వరకు ఇవి నష్టాన్ని కలగజేస్తాయి. వేరుశెనగలో 20 నుంచి 48%, చెరుకు 18 నుంచి 36%, జొన్నలో అయితే 10 నుంచి 20%. ఇట్లా వివిధ పంటల్లో ఈ నష్ట పరిమాణ శాతం చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి వేరుశెనగ ఎక్కువగా ఉంది మనకు అన్నమయ్య జిల్లాలో. ఈ వేరుశెనగలోనే 20 నుంచి 48% వరకు ఇవి నష్టాన్ని కలగజేస్తున్నాయి. వీటిని అరికట్టడానికి మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, జీవకంచె ద్వారా వీటిని నియంత్రించే పద్ధతులు కూడా ఉన్నాయి. మనం వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అడవి పందుల యాజమాన్య పద్ధతులు ముందుగా చూసుకున్నట్టయితే మొదటి పద్ధతి ఏమంటే పంట చుట్టూ పాత చీరలు కట్టే పద్ధతి.

అంటే ఈ వంట ఈ పాత చీరలు ఉంటాయి కదా, ఆ పాత చీరలు ఫస్ట్ మనం పొలం చుట్టూ కర్రలను పాతి ఈ పాత చీరను మనం పొలం చుట్టూ ఒక అడుగు వచ్చి మూడు వరుసలుగా మనం ఈ చీరలు కట్టినట్టయితే అడుగు పందులు పొలంలోకి ప్రవేశించినప్పుడు ఏమంటే ఆ చీరలు తగులుతాయి కదా, ఆ తగిలినప్పుడు ఎవరో మనిషి ఉన్నారు అని చెప్పి భయపడి అవి వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి అరుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోవడం చూసి మిగిలిన అడుగు పందులు కూడా మనకి పొలంలోకి రావు. ఇంకొకటి ఏమంటే వెంట్రుకలు వెదజల్లే పద్ధతి. మనకి బార్బర్ షాప్ లో దొరికే వెంట్రుకల్ని మనం ఫస్ట్ సేకరించుకోవాలి. ఈ వెంట్రుకల్ని ఏమంటే పొలం గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు పొలాన్ని చదును చేసి ఈ వెంట్రుకల్ని పల్చగా చల్లాలి. అప్పుడు అడవు పందులకి ఏమంటే తవ్వే అలవాటు ఉంటుంది, వాసన చూసి తవ్వుతాయి. అలా చేసినప్పుడు ఆ వాసన చూసి అవి ముక్కుతో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అవి వాసన పిలిచినప్పుడు ఆ వెంట్రుకలన్నీ వాటి ముక్కులోకి పోయి వాటి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా తయారవుతుంది. సో అలాంటప్పుడు కూడా భయపడి అవి పారిపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే కుళ్ళిన కోడిగుడ్లను నీటిలో కలిపి వీటిని పొలం గట్ల చుట్టూ చల్లుకోవాలన్నమాట. ఏమంటే మనం ఇందాకే అనుకున్నాం వాటికి వాసన గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది, కుళ్ళిపోయిన కోడిగుడ్లు అంత మంచి వాసన రావు కాబట్టి ఆ వాసనకి అవి పొలంలోకి చొరబడకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏమంటే వివిధ రకాల శబ్దాలను చేయడం ద్వారా ఇవి భయానికి గురవుతాయి. అలాగే మనము వేట కుక్కల్ని కూడా ఉపయోగించి వాటిని రాకుండా నిషేధించుకోవచ్చు. ఇంకేమంటే వాక్కాయ చెట్లు కూడా పొలం చుట్టూరా దగ్గర దగ్గర నాటుకున్నట్టయితే వాటికి ఏమంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కాబట్టి అవి ప్రవేశించినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకొని అవి ప్రవేశించవు, అట్లే వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంట నాలుగైదు వరుసలు దగ్గర దగ్గర వేసుకోవచ్చు. లేదా కొబ్బరి తాడుకు గంధకం ఆముదం నూనె ఇట్లా పనికిరాని గ్రీసు నూనె పూసి పంట పొలం చుట్టూ కట్టుకోవచ్చు. ఈ పద్ధతి రైతులు చాలా వరకు పాటిస్తున్నారు. మన మల్లమయ్యల జిల్లాలో తీసుకున్నట్టయితే ఈ పాత చీరను కానీ లేకపోతే కొబ్బరి తాడును కానీ వెజిటబుల్ సల్ఫర్ 5 గ్రాములు ఈ ఆముదం నూనె కానీ లేకపోతే ఇంజిన్ గ్రీస్ మీ బండ్లకు వేస్ట్ ఆయిల్ అని ఉంటుంది కదా ఇంజిన్ ఆయిల్, ఆ ఇంజిన్ ఆయిల్ కానీ 1 లీటర్ తీసుకొని ఆ 1 లీటర్ ఆముదం నూనె లేదా ఇంజిన్ ఆయిల్లో ఈ వెజిటబుల్ సల్ఫర్ 5 గ్రాములు కలిపి అందులో మీరు తాడైతే తాడు లేకపోతే పాత చీరలు ఏమైనా ఉంటే పాత చీరలు ఇవి రెండు 24 గంటలు నానబెట్టి పొలం చుట్టూరా కడుతున్నారనమాట. ఇలా కట్టడం వల్ల వాసనకి అవి పొలంలోకి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇదైతే చాలా మంది రైతులు ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కూడా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు దగ్గర నుంచి కూడా చూసారంట కొంతమంది రైతులు చెప్పడం అవి వచ్చి మనకు పొలంలోకి ఎంటర్ అవ్వకుండా అట్లే వెనక్కి వెళ్ళిపోవడం. ఇంకోటి పొలం చుట్టూ ఆముదం పంటను నాటడం. మొక్కజొన్న పంట పొలాల చుట్టూ 4-7 వరుసలు ఆముదం పంటకు దగ్గరగా వేస్తే మొక్కజొన్న పంట వాసన కన్నా ఆముదం పంట వాసన ఎక్కువగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు మొక్కజొన్న వాసన పసిగట్టలేకుండా అవి లోపలికి రావడానికి ఇష్టపడం అన్నమాట. తర్వాత పొలం చుట్టూ కుసుమ పంట. ఈ కుసుమ పంటకి మనకు తెలుసు వీటికి ముళ్ళులు ఉంటాయి. వేరుశనగ పంట పొలాల చుట్టూ 4-5 వరుసలు కుసుమ పంటను దగ్గర దగ్గరగా వేసుకున్నట్టయితే వాటికి మనం ముందే అనుకున్నట్టు వాటికి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కాబట్టి కుసుమ పంటకి ఆ అడుగు పంది వచ్చి ముట్టతో భూమిని తవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు ఆ ముట్టపై చర్మానికి గుచ్చుకొని వాటికి తీవ్రమైన నొప్పి కలగజేస్తుంది అన్నమాట. మరియు ఈ కుసుమ పంట వాసన కూడా వేరుశనగ పంట కంటే చాలా ఘాటుగా ఉంటుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు కూడా వేరుశనగ వాసన పసిగట్టలేవు, అవి అలా లోపలు చొచ్చుకొని రావడానికి కూడా ఇష్టపడవు. సో కుసుమ అంతేకాకుండా ఈ కుసుమ పంట వల్ల కూడా రైతులు అదనపు ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత అడవి పందులు సమగ్ర నివారణ భౌతికంగా ఏర్పాటు చేసే ప్రహారీలు. ఇందులో మొదటిది వచ్చి ఇనుప ముళ్ళ తీగ కంచె. ఇవేమంటే పొలం చుట్టూ కర్రల సహాయంతో ఇందాక ఈ చీరలు తాడు ఎలా కడతామో ఈ ముళ్ళ కంచె కూడా అలానే 1 అడుగు ఎత్తులో 3 వరుసల్లో ఇనుప ముళ్ళ తీగ కంచె బిగిచ్చి కట్టినట్టయితే అడవి పందులు రాకను మనం అడ్డుకోవచ్చు. ఈ విధంగా దీనికి సుమారుగా 7,000 దాకా ఖర్చు అవుతుంది అన్నమాట ఇనుపు ముళ్ళ తీగ కంచె పెట్టుకోవడానికి రైతులు. అలాగే వలయాకార ముళ్ళ కంచె. ఈ పద్ధతిలో ఏమంటే వలయాకారంలో ఉన్న కంచెను మనము పొలం గట్ల వెమ్మడి 1 అడుగు దూరంలో అమర్చినట్టయితే కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్లు వంటి నిర్మాణాలు ఈ అడుగు పందుల దేహానికి గుచ్చుకొని గాయాలవుతాయన్నమాట. దీనికి సుమారుగా 20,000 దాకా ఖర్చు అవుతుంది. తర్వాత వచ్చి కందకం తవ్వే పద్ధతి. మనం పొలం చుట్టూ 1 అడుగు దూరంలో ఈ గట్లు వెమ్మడి 2 అడుగులు వెడల్పు 1.5 అడుగుల లోతైన కందకాలని ఏర్పాటు చేసుకున్నట్టయితే అడవి పందులు పొలంలోకి ఇవి ప్రవేశించలేవు. ఈ పద్ధతి ద్వారా అడవి పందులే కాకుండా వర్షాభావ ప్రాంతాల్లో మనము నేలలో తేమను వృద్ధి చేసుకోవడానికి ఒక పొలం నుండి ఇంకో పొలానికి సోకి పురుగులు తాకిన కూడా మనము ఈ కందకం తవ్వే పద్ధతి ద్వారా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాగా పనిచేస్తున్న పద్ధతి ఏదంటే సోలార్ ఫెన్సింగ్. ఈ ప్రస్తుతం వివిధ పద్ధతుల్లో ఈ అడవి పందులు

0: నివారణలో ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో సోలార్ ఫెన్సింగ్ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రాచుర్యంలోకి కూడా వచ్చిందన్నమాట. ఈ సోలార్ ఫెన్స్లో ఏమంటే బ్యాటల్ సోలార్ ప్యానెల్ అనేవి ఉంటాయి. ఈ దీంట్లో పొలం చుట్టూ జీఏ వైర్ ఒక అడుగు ఎత్తులో మూడు వరుసల్లో మనము ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమర్థవంతంగా అడుగు పందుల్ని ప్రవేశించడానికి నిరోధిస్తుంది. ఇందులో సోలార్ ప్లేట్ల ద్వారా 12 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబడి స్వల్ప మోతాదులో వైర్ల ద్వారా కరెంటు ప్రసారం జరిగి ఈ అడుగు పందులు షాక్ తగిలి పంట పొలాల వైపు రావడానికి జంకుతాయి. అంటే ఇది ఊరికే మైనస్ షాకే తగులుతుంది కాబట్టి వాటి ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల. ఇలా ఇవి జంకడం వల్ల మిగతా పందులు కూడా ఏదో ఆపద ఉందని భయపడి అవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయి రాకుండా. ఈ పద్ధతి చాలా సమర్థవంతమైంది. చాలా మంది రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. మీరు ఒక సోలార్ ప్యానెల్ మనం పెట్టుకున్నట్టయితే మనకు 5 ఎకరాల వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ 5 ఎకరాలకు గాను మీకు అయ్యే ఖర్చు 10,000 నుంచి 20,000 దాకా మీకు ఖర్చు అవుతుంది. ఏమంటే వేరే చాలా కంపెనీలు ఉన్నాయి ఇవ్వడానికి, కొంచెం తక్కువ ధరలో కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఉన్న ఏ రైతైతే తను ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ సోలార్ ప్యానెల్ని పెట్టుకున్నట్టయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమంటే హెర్బోలివ్ అని ఒక ద్రవ రూపంలో ఒకటి ఉంటుంది. ఆ హెర్బోలివ్ అనేది ఈ టీఎన్యూ వాళ్ళు మనకి డెవలప్ చేశారు. ఈ హెర్బోలివ్ అనేది మనకు 5 లీటర్ల క్యాన్లో దొరుకుతుంది. ఆ 1 లీటర్ హెర్బోలివ్ 10 లీటర్ నీళ్ళలో కలిపి మనం పొలం గట్ల చుట్టూ పిచికారీ చేసుకున్నట్టయితే మనకి అడుగు పందులు ఆ వాసనకి నచ్చగా అవి అట్లే వెనుగుదిరిగిపోతుంది. అడుగు పందులే కాదు, చాలా మంది రైతులు చెప్పడం ఏమంటే నెమళ్ళు పాములు కూడా రాలేదని చెప్పారు. ఏమంటే ఇవి ఒకసారి మనము ఈ పిచికారీ చేసుకున్న తర్వాత హెర్బోలివ్ని ఒకవేళ వర్షం పడింది అనుకోండి మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. లేదు అంటే ఒక 10-15 రోజులకు ఒకసారైనా ఈ హెర్బోలివ్ కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే కూడా ఇది కూడా మంచిగా పనిచేస్తుందని రైతులు చెప్పడం జరిగింది. ముఖ్య కారణం ఏమంటే కలుపు మొక్కలైనటువంటి వయ్యారి బామ, గడ్డి చామంతి మొదలగునవి. ఏమంటే ఈ వయ్యారి బామ వాటి పువ్వుల యొక్క పుప్పడిలో ఈ వైరస్ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ పొలం చుట్టుపక్కల కానీ ఏదైనా ఈ వయ్యారి బామ, గడ్డి చామంతి వంటి కలుపు మొక్కలుంటే ఖచ్చితంగా అవి పూత దశకు రాకముందే వాటిని నివారించుకోవాలి. లేదంటే ఈ తెగులు అనేది ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది. అలాగే పొలం చుట్టూరా 4 లేదా 5 సార్లలో కానీ మనము ఈ మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి చెట్లు నాటుకున్నట్టయితే ఈ వైరస్ వ్యాప్తి కూడా తగ్గుతుంది. అలాగే కాబట్టి రైతులు ముఖ్యంగా వయ్యారి బామ ఎక్కడైతే కలుపు మొక్కని కనిపిస్తుందో ఆ ఖచ్చితంగా ఆ మొక్కలను తీసేసి అవి పూత దశ రాకముందే పీకి నాశనం చేసేయాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్నమయ్య జిల్లాలో మనకి వర్షాలు చాలా తక్కువ, అలాగే బెట్ట పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో రైతులు 13:045 లేదా 3:19 ఈ ఎరువులన్నీ నీటిలో కరుగుతాయన్నమాట. వీటిని 5 గ్రాముల ఈ ఎరువుని లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే వేరుశనగ పంటకు బెట్ట నుండి కాస్త ఊరట కలిగిస్తుంది. అలాగే వర్షం పడిన తర్వాత కూడా ఒకసారి మనము ఈ ఎరువుని కానీ పిచికారీ చేసుకున్నట్టయితే పంట బెట్ట నుంచి త్వరగా కోలుకొని మనకి మంచి దిగుబడులు కూడా ఇస్తుంది.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం. మరి కాసేపట్లో ఆసియా కప్ మహిళల T20 మ్యాచ్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వీర్ భారతి 101.3 FM. మనమున్నాము మనసున్న మనసేలో, మరి మనసున్న మనసేలో మనమైతే క్వశ్చన్ అడిగాను కదా, గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర పేరు ఏంటి అని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడన నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజౌలి నుండి జయన్న ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారనమాట. జయన్న అంటూ మెసేజ్ పంపించుంటారు మేబీ. ఇంకా ముసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు రాముడు అని చెప్పి మెసేజ్ పంపించారు, రాముడు అయితే కాదు. ఇంకా వేటపాలెం, రామ్నగర్, బొడ్డుపాల సుబ్రహ్మణ్యం, ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి రంగారావు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కావిడి పాత్ర అంటూ మెసేజ్ పంపించారు, కావిడి పాత్ర కాదు. ఇంకా కావిడి పాత్ర కానీ అది పేరు అయితే చెప్పలేదన్నమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దిలీప్ అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నూతి సత్యానంద్ హయత్ నగర్ నుండి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద, జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దీపిక హైదరాబాద్ నుండి ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఆంజనేయ ప్రసాద్ అంజీ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి అంజీ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు తప్ప. సో మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించినందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉందన్నమాట. మనసున మనసులో నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. మరి పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు? పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ పంపించేసేయండి వాట్సాప్ నెంబర్కి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఐ మనోహరుడు మూవీ నుండి పరేషన్ అయ్యే పాట అయితే వస్తుంది. విజయప్రకాష్, నీతి మోహన్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనం ఉన్నాము మనసున్న మనసులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పేట నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా నూతి సత్యానంద్ హయత్నగర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ కమలాసన్ అని పెట్టారు. మరి కమలాసన్ అయితే కాదు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా హిమవంత్ కుమార్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మంగళగిరి నుండి దామల్ల చినమస్తరావు దామల్ల పెదమస్తరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అంబికా భవానీపురం నుండి హలో గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మహంకాళి రాజేశ్వరి పొదిలి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట, ఇంకా దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే ఎన్టీ రామారావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజ్ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా సంగీత మాల్యాల ముంబై నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు, పి జానకిరామ్ ఉమా నందిగామ్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ కోనసీమ జిల్లా నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా పునాదిరాళ్ళు అంటూ మెసేజ్ పంపించారు, మరి మూవీ పేరు కాదు నేను అడిగింది, అయితే బిరుదు పేరు. ఇంకా రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దిలీప్ అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. సో మరి రైట్ ఆన్సర్ చాలా మంది అయితే పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది మనసున్న మనసేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సోలో మూవీ హీరోయిన్ నేమ్ ఏంటి? సోలో మూవీలో హీరోయిన్ పేరు తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, కార్తికేయ మూవీ నుండి సరిపోవు కోటి కలనులైన అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ శేఖర్ చంద్ర, లిరిక్స్ వనమలి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

మనసున మనసులో మనమైతే ఉన్నామా కదా. మరి సోలో మూవీ హీరోయిన్ నేమ్ హీరోయిన్ నేమ్ అడిగాను, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపాట మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పూజ ఎగ్డే అంటూ మెసేజ్ పంపించారు, పూజ ఎగ్డే కాదు. ఇంకా అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శేషాద్రి రాజవరం మూవీ రాజవరం నుండి హేమమాలిని అంటూ మెసేజ్ పంపించారు, హేమమాలిని కాదు. ఇంకా అలాగే మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. ఎన్టీఆర్ అండ్ కార్తీ అని ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా పెట్టారు, కార్తీ కాదు. ఇంకా కానూరు నుండి తాతారావు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిషా అగ్రవాల్ అంటూ కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కార్తీ అని మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహంకాళి రాజేశ్వరి మెసేజ్ పంపించారు, సాత్విక్ పొదిలి నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు దామల్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గోనెగ

గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి, శెట్టి, నారా, రోహిత్ ఇంకా హీరో పేరు పెట్టారు, ఇంకా అలాగే హీరోయిన్ పేరు కూడా పెట్టేశారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కర్నూలు జిల్లా నుండి ఇంకా హ్యాపీ గౌరీ గణేష్ అంటూ గనగలూరు రామకృష్ణ రెడ్డి కర్ణాటక రాష్ట్రం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి

జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కూడా. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిషా అగర్వాల్ అనమాట. నిషా అగర్వాల్ అంటే చాలా మంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు, అందరికి కంగ్రాట్స్ చెప్పేసి. మరి లాస్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను, మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు? మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438141 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్ గా సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ నుండి దిల్సే దిల్సే అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియర్ పడిన ఈ సాంగ్ కి మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 FM.

రాజు పాత్రలో ఎవరు నటించారు అని చెప్పి ఎంతమంది రైటర్స్ పంపించారో చూద్దాం. నాకు తెలిసి చాలా మంది అయితే పంపిస్తారు. కనకారావు పేడ నుండి శివాజీ అని మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా నున్న నుండి శోభరాణి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు, ఇందాక దానికి మెసేజ్ పంపించారనమాట. ఇంకా శివాజీ అంటూ ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఇంకా అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నార్కట్పల్లి మండలం నుండి నెమోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశ హేమలత మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు శివాజీ అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మౌరిపాలెం గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి నుండి భూమిక చావ్లా అంటూ మెసేజ్ పంపించారు. సో మరి భూమిక చావ్లా కాదు. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజు మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మోసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఆల్రెడీ. ఇంకా కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంతా పెద్దన్న మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఒకరిద్దరు తప్ప మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో నటించింది ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది వాళ్ళ షో మనసున్న మనసే సూపర్గా ఎంజాయ్ చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2026 ఫలితాలలో ఇన్ సర్వీస్ టీచర్లలో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్లో విజయం సాధించిన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్పోను హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్బంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్టంలో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచంలో మార్కెట్ చేయడం కోసం పలు గ్లోబల్ సంస్థలతో ఒప్పంద నిర్వహణ కార్యరూపం చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ ఇండస్టీ, పలాసలో జీడిగింజల పరిశ్రమని అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 9,37,553 రూపాయల విలువైన చెక్కులను 19 మంది లబ్దిదారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఈ రోజు అందజేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపైన వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికాదని అన్నారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు రాబోయే ఎన్నికల నేపథ్యంలో గుంటూరు వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలతో ఈ రోజు సమావేశమయ్యారు. రాబోయే స్థానిక

సంస్థలు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్దం కావాలని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యారాడ బీచ్లో నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా చర్యలను న్యూపోర్ట్ పోలీసు బృందం ఈరోజు పరిశీలించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీచ్ను పరిశీలించి లైఫ్ గార్డులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న 9 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 8:04 దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము డ్యూయట్ డ్యూయట్ లోకి. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం సూపర్ డ్యూయట్స్ అయితే మరి నేనైతే రెడీకి పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే డ్యూయట్ లోకి వెళ్ళిపోదాం. అలా అలా ఇంకా మరి డ్యూయట్ అయితే వచ్చేస్తుంది, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే మూవీ నుండి నా మనసుకు ప్రాణం పోసి అనే పాట అయితే వస్తుంది. కార్తిక్ గాయత్రి పాడిన ఈ పాటకు మ్యూజిక్ యువన్ శంకర్ రాజా, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

డ్యూ డ్యూట్ లో మనమున్నాం. మరి సూపర్ డ్యూట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ డ్యూట్ అయితే వస్తుంది రేస్ గుర్రం మూవీ నుండి, బూచడ్ అనే సాంగ్ అయితే వస్తుంది. రాహుల్ నంబియార్, శ్రేయ ఘోషల్, నవీన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమ్మన్ ఎస్ఎస్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము డ్యూట్ లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
6: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైమ్ కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైమ్ ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైమ్ మాత్రం మనందరిది.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నీటి ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ

0: మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: బ్రిక్స్ సమూహ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై, చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహి కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్ లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్ పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ realities, but together we rise through cooperation and blossom for humanity.
0: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
1: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కి వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా. టెక్నాలజీ ఔర్ క్రిటికల్ మినరల్స్ కా వెపనైజేషన్ హమారీ సాజా ప్రగతి మే బాధా బన్ సక్తా హై. టెక్నాలజీ కే అడప్షన్ మే ఇంక్లూజివిటీ పర్ బల్ దియా హై.
0: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
1: उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానం

స్థానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమాపేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్ల భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈ రోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం నెక్స్ట్ డ్యూయట్స్ అయితే మనం అయితే కంటిన్యూ అయిపోతాం. మరి మీకోసం నెక్స్ట్ డ్యూయట్ అయితే వచ్చేస్తుంది కొమరం పులి మూవీ నుండి మహమ్మాయి అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ, సుచిత్ర, మిల్లి నాయర్ పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ ఇన్ టూ వివిధ భారతి 101.3 FM.

జీన్స్ మూవీ నుండి సూపర్ గా సాంగ్ అయితే వినేశారు. మరి ఉన్నికృష్ణన్ సుజాత పడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివ గణేష్. మరి డ్యూయట్ డ్యూయట్ లో మనమున్నాము. మరి నెక్స్ట్ డ్యూయట్ అయితే వస్తుంది డాన్స్ సీను మూవీ నుండి, అందమేమో ఇస్త్రాగు అనే పాట అయితే వస్తుంది. హేమచంద్ర, మాలవిక పడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: FM 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. సూపర్గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధురమైన స్వరాలు వినగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మరి మాటలు చాలని ఆయిని ఒక పాటగా మార్చే ఈ గీతం మనసులోని ఆశలను అందమైన నందనవనంగా ఉమ్మలిస్తుంది. కాలమే పూలదారిలా సాగాలి, గానమే గాలిలా మనసును తాకాలి. ప్రియమైన స్వరం మనస్వరంగా మారి ప్రతి క్షణాన్ని మరింత మధురంగా మార్చాలి. శుభాకాంక్షలు చిత్రం నుండి మీకోసం ఈ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఆనందం ఆనందమాయ అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ సామవేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధురా స్వరాలలో. మరి మధురా స్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట మొదటిసారి మనసులో చిగురించే ప్రేమ, మొదటిసారి కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత మధురంగా ఉంటుంది. మరి అలాంటి తొలి అనుభూతులను సరదాగా చిలిపిగా ప్రేమతో చెప్పే పాట ఇది. మాటల్లో చిలిపితనం, స్వర్గాల్లో మాధుర్యం, సంగీతంలో మంచి ఎనర్జీ. మరి ఈ సాయంత్రం ఈ సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శివయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మీకోసం మరి తర్వాత వచ్చే పాట ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మనకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు అని ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంటుంది. ఆ భావన ఎంత మధురంగా ఉంటుందో కదా. అలాంటి ఒక అందమైన ఎదురుచూపును, మనసులోని మధురమైన ప్రశ్నను చాలా సింపుల్ గా హృదయానికి హత్తుకుని చెప్పే పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. గులాబీ చిత్రం నుండి ఈ వేళలో నీవు అనే పాట ఏదో వస్తుంది. సునీత పాడిన ఈ పాటకు మ్యూజిక్ శశి ప్రీతం, లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

మధుర స్వరాలలో మనమునము. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే గుండె వేగం పెరిగినట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది కదా. మరి అలాంటి అందమైన అనుభూతిని, చిలిపి ఉత్సాహాన్ని, ప్రేమలోని హుషారును ఎంతో హాయిగా చెప్పే పాట. మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. చిరునవ్వుతో మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, శంకర్ మహాదేవన్ పాడిన. ఈ పాటకు లిరిక్స్ భువనచంద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసి 10 గంటల 2 నిమిషాలు అయితే అయిపోయింది. మరి మనమైతే ఏం రాబోతున్నాము, ఆ పాత మధురాల గీతాల మాలిక వినిపించి రాగలే లోకి. వినిపించి నీ రాగలేలోకి మరి మీకైతే వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాళ వినిపించి నీ రాగలేలో మరి మీకోసం నేనైతే పాటలు రెడీగా ఉంచేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సాంగ్స్ అయితే వినేద్దాం. చంటబ్బాయి మూవీ నుండి నేను నీకై అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వినిపించిన రాగాలలో మనమున్నాము. ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట కాబోయే అల్లుడు చిత్రం నుండి ఎందుకమ్మ కోయిలమ్మ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

ధర్మచక్రం చిత్రం నుండి పాటైతే వినేశారు. యజ్ఞానికి పడిన ఈ పాటకు రచన శ్రీశ్రీ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే పాట అయితే గరన్న దొంగ చిత్రం నుండి చిటికెల మెటికెల అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించని రాగలిలో. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వినిపించని రాగలిలో తర్వాత వచ్చే పాట పెళ్లి కాని తండ్రి చిత్రం నుండి నీలి ఆకాశంలోనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పద్మనాభుని పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

స్నేహబంధం చిత్రం నుండి పాటైతే విన్నారు. పి సుశీల పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట వాడే వీడు చిత్రం నుండి వయసే ఒక పాఠం అనే పాటైతే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన దేవులపల్లి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: India defeated Afghanistan by 7 wickets in the first T20 international of the 3-match series in Delhi tonight. Chasing a target of 157 set by Afghanistan, India scored 157 for 3 in 13.4 overs. Earlier, Afghanistan made 156 for 8 in their stipulated 20 overs. In hockey, India's men's and women's teams have clinched the Junior Asia Cup titles at Mochi in China today. Both the Indian men's and women's teams have also qualified for the Junior Hockey World Cup by winning their respective Asia Cup titles. And that is the end of this news bulletin.
1: స్టూడియోలో సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్. శుభరాత్రి. జై హింద్.